ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 22వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ 12వ తేదీ వారం శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 3 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారి
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో

0: వి భక్తి గీతాలు విన్నారు.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గేయం వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం

0: వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ ముఖ్యంగా క్వార్ట్జ్ కానీ లైమ్స్టోన్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ స్టాండ్స్ కూడా వాళ్ళు మనం ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ స్టాండ్స్ కూడా మదనపల్లి రూరల్ లో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకే మైనింగ్ సంబంధించిన సంస్థని ఒకసారి ఎలా ఉంది పరిశీలించేదాన్ని రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈ రోజు వీటికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట అభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్దిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్లను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయ నిధి ద్వారా వేగంగా ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ,
2: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో ఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర పథకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక బూడిద శాతం ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 300,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీసీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగిరంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవ

0: చేసుకున్న ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ రెండేళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్ళు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాళ్ళు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు, కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళనం 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళలు, సంస్కృతికి పెద్దపీట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టుపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి ఈరోజు మీకు అందించనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు నివారణ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. 8:00 బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాల్యం అమ్మకానికి కాదు భవిష్యత్తు నిర్మాణానికి శ్రీ దుప్పటి మొగిలి గారి ప్రసంగం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిద్ భారతి కార్యక్రమాలు, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:40 వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిద్ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిద్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 మధుర గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వ పాలన 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన ప్రారంభోత్సవాలు, ముఖ్య సంఘటనలు, ఇతర అభివృద్ది కార్యక్రమాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరగా ప్రారంభిస్తామని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్దికి ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, తొలి విడత పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. భద్రాచలం ఏజెన్సీలో అటవీ, రెవెన్యూ, భూ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ అధికారులు సమీక్ష నిర్వహించారు. గిరిజన గ్రామాల అభివృద్దికి అవసరమైన చర్యలపై వారు చర్చించారు. అభివృద్ది పనులకు అవసరమైన అనుమతులు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 167 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట విక్రయించుకునేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 2 వేర్వేరు తనిఖీల్లో 2 కోట్ల విలువైన 385 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలియజేశారు. ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన జిల్లాకు చెందిన 105 మంది యువతకు జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రొవిజనల్ ఆఫర్ లెటర్లను అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటీవల లొంగిపోయిన 10 మంది మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 55 లక్షల రూపాయల రివార్డులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. పునరావాస కార్యక్రమాల ద్వారా అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారని పేర్కొన్నారు. జన్ భాగీదారీ, సబ్సే దూర్, సబ్సే పెహ్లే కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలు

0: జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. విపత్తుల నిర్వహణ, వరదలు, అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై బూర్గంపాడులో మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహాయక చర్యలను ప్రదర్శించారు. గోల్డెన్ అవర్ లో తీసుకునే చర్యలు ప్రాణరక్షణకు కీలకమని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో టూరిజం, మహిళా వారోత్సవాలు నిర్వహించారు. మహిళా వారోత్సవాల్లో బాలికలతో మాక్ పార్లమెంట్ నిర్వహించి అవగాహన కల్పించారు. పర్యాటక ప్రాంతాల ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ అంకిత్ సమీక్ష నిర్వహించారు. జూన్ నెలలో ఇంటింటి సర్వే చేపట్టి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అక్టోబర్1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియో రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాలు దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా

0: తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: प्रपंच देशाल्लो प्रस्तुतं कोनसागुतुन्न घर्षणलु ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, అలాగే ఎన్నో మార్పులకు కారణమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిన్లాండ్లో జరిగిన కుల్తారంత టాక్స్ కార్యక్రమంలో సరికొత్త భౌగోళిక రాజకీయ పోటీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఘర్షణల వల్ల జరిగేటువంటి పరిణామాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
2: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులు

0: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అడ్జేకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెస్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు నివారణ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం ఉదయ తరంగిణి కార్యక్రమంలో చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు నివారణ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖర్ రావు.
4: నమస్కారం. ఈనాటి ఆరోగ్యామృతం కార్యక్రమంలో సాధారణంగా చెవి ముక్కు గొంతు వ్యాధులు వాటి నివారణ ఉపాయాలు చికిత్స గురించి మనకి వివరించడానికి ప్రముఖ ENT వైద్య నిపుణులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, వీరు కాకతీయ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వీరు సేవలు అందిస్తున్నారు. వీరు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
5: సార్ నమస్కారం. సార్ ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం.
4: ఇప్పుడు సాధారణంగా చెవి ముక్కు గొంతుకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు సాధారణంగా వచ్చే అవకాశం ఉంది?
5: చాలామందికి అదిలో వయసురీత్యా చిన్నపిల్లల్లో అయితే ముక్కు పరంగా ఇప్పుడు శ్వాస ఇబ్బంది అవ్వడం కానీ, లేదా కొందరు పిల్లలు రోజువారీగా ఐస్ క్రీమ్స్ అని స్ప్రైట్ ఇలా తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ రావడము, ఎండాకాలం వస్తే ముక్కుల నుంచి కొంచెం రక్తం గారడము, ఇది ఎక్కువ జరుగుతుంటుంది ఈ టైంలో. పెద్దవాళ్ళల్లో అయితే తరచుగా వాళ్ళు షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, వాటి కోసం వాడే మందుల వల్ల కానీ, వయసురీత్య వల్ల కానీ, ఇంతకుముందు ఒక 70-80 ఇయర్స్ అప్పుడు చెవి వినికిడి ప్రాబ్లం వచ్చేది, కానీ ఇప్పుడు రకరకాల మందుల వల్ల కానీ, లేదా వాళ్ళ ఆహార రీత్యా అలవాట్ల వల్ల కానీ, లేదా వాళ్ళు వాడే బీపీ కానీ షుగర్ వాటి వల్ల కానీ, ఇప్పుడు 55-60 సంవత్సరాల్లోపే వినికిడి ప్రాబ్లం వస్తుంది. అదొకటి. మూడోది ముక్కు విషయానికి వస్తే, చాలామందికి ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు అలర్జిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ డెవలప్ అయినది. అది వాళ్ళు పనిచేసే వృత్తి ప్లేస్ కావచ్చు, అక్కడ ఉండే డస్ట్ వల్ల కానీ, లేదా రోజువారీగా రోడ్డు మీద ట్రావెల్ చేసి, అంటే మనం 2-వీలర్స్ మీద మాస్క్ పెట్టుకోకుండా కానీ, హెల్మెట్ పెట్టుకోకుండా కానీ, ఆ డస్ట్ పీల్చడం వల్ల, పొల్యూషన్ వల్ల కానీ, లేదా ఎక్కువ కార్మికులలో, అంటే సున్నం వేసే వాళ్ళు కానీ, సిమెంట్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, సిగరెట్స్ తయారు చేసే కార్మిక ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళలో కానీ ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఇది ఉంటుంది అన్నట్టు. ఇది ఎక్కువ 3-4 రకాల ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా మన దగ్గరికి వస్తుంటారు. దానికి సంబంధించిన డౌట్స్ కానీ, కొన్నిసార్లు సంబంధించిన మందులు కానీ మనం ఇస్తుంటాం అన్నట్టు.
4: అలాగే డాక్టర్, అంటే ఈ చెవి ముక్కు గొంతు ఏంటి, వీటి మూడింటికి ఇంటర్ రిలేషన్ ఏమైనా ఉంటుందా?
5: ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనము పుట్టక ముందు నుంచి దాంట్లో జెనెటిక్స్ పరంగా కానీ, లేదా డెవలప్మెంట్ పరంగా కానీ, చెవి కానీ, ముక్కు కానీ, గొంతు కానీ, మూడు దగ్గర దగ్గరతో పాటు దాంట్లో అన్ని కలిసే ఉంటాయి. కొన్నిసార్లు మనం కూడా వింటుంటాం, ఒక్కసారి జలుబు చేసినప్పుడు కూడా వాళ్ళ గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనము ముక్కు జలుబు చేసినప్పుడు గట్టిగా చీజినట్టు చేసినాం అనుకోండి, చెవులు దిబ్బడి పడతాయి. ఉద్దేశం ఏంటిది అంటే, ముక్కులో ఏదో కనెక్షన్ చెవికి ఉంటేనే మనం పీల్చడం వల్ల చెవులు దిబ్బడి పడుతున్నాయి అనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ముక్కుకి చెవుకి మధ్యలో కనెక్షన్ ఉంది అని. రెండోది, మనము ముక్కులో జలుబు చేసినప్పుడు, మనం పడుకున్నప్పుడు ముక్కు నుండి చీమిన గొంతులోకి వెళ్తుంటది, మనము ఇట్లా అంటుంటాం. అలా అన్నప్పుడు కూడా ఆ గొంతులో కూడా ముక్కులో నుండి చీమి వెళ్ళడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది డెవలప్మెంట్ లో గానీ, ఆ తర్వాత గానీ గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేసినా దాని ద్వారా చెవి ఎఫెక్ట్ అవ్వచ్చు. ముక్కు ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేసినా, అంటే మనం సరిగా సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోయినా, ముక్కు నుంచి చెవుకు గానీ, చెవు నుంచి గొంతు గానీ, గొంతు నుంచి కానీ ముక్కు గానీ, మూడు వేలో ఏటైనా మనకు స్ప్రెడ్ అయ్యి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అన్నట్టు.
4: అలాగే డాక్టర్, అంటే చిన్నపిల్లల్లో మనం కామన్ గా చూస్తూ ఉంటాం, వాళ్ళు జలుబు చేసినప్పుడు కానీ ముక్కుతో పాటు చెవులు కూడా పడుతూ ఉంటాయి, శ్వాస ఆగిపోవడం కానీ, లేదంటే చెవులు దిబ్బడి పట్టినట్టు కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా జరిగే ఛాన్స్ ఉంది వాళ్ళకి?
5: చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం అలా జరుగుతుంటుంది, అలా పెద్దవాళ్ళలో కూడా అవుతుంది. చిన్నపిల్లల్లో జరగడానికి ఎక్కువ కారణం ఏంటంటే, ఈ ముక్కు యొక్క వెనక భాగా నుంచి చెవుకు మధ్యలో ఒక గొట్టం ఉంటుంది, అది మనకు ముక్కు నుండి పీల్చే గాలి అనేది సరైన సమయంలో సరైన మోతాదులో చెవుకు వెళ్తేనే మనకు ఆ కర్ణబేరి అనేది సరిగా కదలడం వల్ల మాట్లాడినప్పుడు సరిగా వినబడే అవకాశం ఉంటుంది. ఈ గొట్టం పైప్ అనేది ముక్కు యొక్క మొదటి భాగం నుండి ఒకే లైన్లో చెవు లోపల వరకే వెళ్తుంది అన్నట్టు. సో ముక్కులో జలుబు చేసినప్పుడు మనం గట్టిగా చీదడం వల్ల ఆ పైప్ అనేది మూసుకపోవడం వల్ల దిబ్బడి పట్టిన ఫీలింగ్ వస్తుంది. సాధారణంగా ఇవి అందరిలో జరుగుతుంది, పెద్దవాళ్ళు అవుతుంది, చిన్నవాళ్ళు అవుతాయి. చిన్నవాళ్ళు ఏంటంటే, ఆ పైప్ అనేది సమాంతరంగా ఒకే లెవెల్లో ఉండడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్ ఆ చెవుకు స్ప్రెడ్ అవ్వడం వల్ల, ఆ పైప్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, వాళ్ళు దగ్గినా గట్టిగా చీదినట్టు చేసినా గొట్ట పైప్ అనేది మూసుకపోవడం వల్ల చెవు దిబ్బడబట్టే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళలో ఆ పైప్ కొంచెం పైకన్ ఉండడం వల్ల, సమాంతరంగా ఉండకపోవడం వల్ల కొంచెం తక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళకి చెవులో, అంటే కొంచెం ముద్రేసినట్టు అనిపించడం జరుగుతుంటుంది ఎక్కువ శాతం.
4: అలాగే చిన్నపిల్లలు ఈ మధ్య, అంటే ముక్కులు చెవు పట్టినప్పుడు సర్జరీ అని ఏదో వింటున్నాం మనం, అసలు ఏంటి ఆ సర్జరీ అంటే ఏంటి, దేనికి అవసరం అది?
5: ఇప్పుడు ఈ చెవుకు సంబంధించింది కానీ ముక్కు సంబంధించిన

0: విషయానికి వస్తే, గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ఈ కాలంలో ఎక్కువ మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఒక సుమారు 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు, పాపకి రాత్రిపూట నిద్రపడట్లేదు, నోరు తీసి నిద్రపోతుంది, గురుకు వస్తుంది, టీవీ దగ్గర మేము చూస్తున్నప్పుడు నాకు వినపడట్లేదు అని కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టడం కానీ, ఎన్నిసార్లు పిలిచినా కానీ చూడట్లేదు అని చెప్పడం కానీ జరుగుతుంది. దీనికి మొదటగా మనం ఆల్చాల్సిన విషయం ఏంటంటే, పిల్లవాళ్ళు 6-7 సంవత్సరాలు రాకముందు నుంచలే, అంటే వాళ్ళు 2 కానీ 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు ఉన్నప్పుడే కొంచెము శ్వాస ఇబ్బంది అవ్వడం కానీ, లేదా రాత్రిపూట కొంచెం నోరు చేసి నిద్రపోవడం కానీ గురుకలాగా వస్తుంటుంది. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఈ గురుక గల కారణం సాధారణంగా వచ్చే జలుబు కావచ్చు అని, దానికోసము మనకు వాళ్ళకి తెలిసిన చుక్కల మందు కావచ్చు లేదా సిరప్లు కానీ వాడుతూ ఉంటారు. 6 నెలలు 1 సంవత్సరము 2 సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. ఇలా గడుస్తున్న కొద్దీ ముక్కులో శ్వాస అనేది ఇబ్బంది ఎక్కువ అవడము, అది మెల్లమెల్లగా గురుక కూడా బాగా అవడము, దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లవాడు గ్రోత్ తగ్గిపోవడము, నోట్తో గాలి విచ్చడం వల్ల తరచుగా దగ్గులు జలుబు చేయడము, అవస్థ ఎక్కువ అవుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు, అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు. ఇలా ముక్కులో శ్వాస ఇబ్బంది అవడం కానీ, రాత్రిపూట నిద్రపోయినప్పుడు గురుక బాగా రావడము, లేదా తెల్లవారుజాములో మధ్యాహ్నం పూట కూడా ఎప్పుడు కూడా పిల్లోడు నోటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండే ఉంచుతాడు, ఆ గ్యాప్లోకి వెళ్ళి గాలి పోతూ వస్తుంటది. దీనికి ముఖ్య కారణము మనం వింటుంటాం చిన్నపిల్లల్లో శీతగడ్డలు అంటే టాన్సిల్స్ అంటాం, అలాంటిది ఒకటి ముక్కు యొక్క వెనుక భాగాన కూడా ఉంటది, దాన్ని మనం అడినాయిడ్స్ అంటాం. ఈ అడినాయిడ్స్ అనేది స్టార్టింగ్ అంటే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 అని గ్రేడ్ 2 గ్రేడ్ 3 గ్రేడ్ 4 అని ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ లో అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇలా ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు వాళ్ళకి, అంటే చిన్న చిన్న కొంచెం ముక్కులో శ్వాస ఇబ్బంది అవడము లేదా గురుక రావడము, అప్పుడప్పుడు జలుబు చేయడం, ఈ జరగడం వల్ల వాళ్ళు కూడా అనుకోకుండా మామూలుగా డ్రాప్స్ సిరప్స్ వాడుతుంటారు. ఎప్పుడైతే అది గ్రేడ్ 3 అని గ్రేడ్ 4 ఎప్పుడైతే సైజు పెరుగుతుందో, అది ముక్కు యొక్క వెనుక భాగాన ఉండి ఆ సైజు గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్ళినప్పుడు ముక్కుల నుండి గాలి పోకుండా ఆపేస్తుంది. ఆపేసినప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా నోరును తెరిసేలా చేస్తుంది, చేసి నోటి నుండి గాలి వెళ్తుంటది, దానివల్ల గురుకు వస్తుంటది. ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చినప్పుడు మనము వాళ్ళని ఆ సైజు చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని తెలియాలంటే సింపుల్ ఒక ఎక్స్రేతో మనం తెలుసుకోవచ్చు. ఆ ఎక్స్రే తీసినప్పుడు ఇప్పుడు వాళ్ళు లేటుగా రావడం వల్ల, అది గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఉండడం వల్ల మందులు వాడడం వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు పిల్లవాళ్ళు 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్నప్పుడే కొంచెం జలుబు వేసినా కొంచెం గురుకలాగా వచ్చినా దగ్గరలో ఉన్న డాక్టర్కి ఏం డాక్టర్కి చూపించుకుంటే వాళ్ళు దానికి సంబంధించిన ఎక్స్రే తీసి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ డ్రాప్స్ ఉన్న స్ప్రే వాడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత మెడిసిన్ వల్ల ఉపయోగం లేకుండా ఉంటుంది, దానివల్ల సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు అడిగిన 2వ క్వశ్చన్ ఏంటంటే, కొన్నిసార్లు ముక్కు ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చెవు ఆపరేషన్ కూడా చెప్తున్నారు కదా అన్నారు. దానికి ఏంటంటే, ఈ ముక్కు యొక్క వెనుక భాగం నుండి అడినాయిడ్స్ అనేది 2 చెవు మధ్యలో ఉంటుంది. అది కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ముక్కు నుంచి చెవుకు మధ్యలో ఒక పైప్ ఉంటుందని, ఈ పైపు దగ్గరలో ఈ అడినాయిడ్స్ అని ఉంటుంది. ఈ అడినాయిడ్ సైజ్ పెరగడం వల్ల ఏమైతుంది అంటే ఆ పైపు మూసుకుపోయే అవకాశం ఉంటుంది, ఆ పైపు నొక్కినట్టు చేస్తుంది, చేసినప్పుడు గాలి అనేది ఈ పైపు ద్వారా చెవులకు పోకుండా ఆపుతుంది. రెండోది, ఏదన్నా ఇన్ఫెక్షన్ అడినాయిడ్స్కి ఉంటే ఆ అడినాయిడ్స్ లో ఉండే ఇన్ఫెక్షన్ అనేది ఈ పైప్ ద్వారా చెవుకి వెళ్లే అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లలు సహజంగా ఈ అడినాయిడ్స్ సైజ్ పెరగడం వల్ల ఈ పైప్ మూసుకపోవడం కానీ, లేదా అడినాయిడ్స్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది చెవుకు వెళ్లడం వల్ల చెవులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ అంటే ఆ కర్ణబేర్ యొక్క లోపలి భాగం నీళ్లు రావడము, చాలా కాలం ఆ నీళ్లు అలానే ఉంటే చీమి కింద మారే అవకాశం ఉంటుంది. అలా చిన్నపిల్లలు ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఏమైద్ది అంటే, వాళ్ళ వయసులో మనం దాన్ని సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే లోపల ఉండే ఇన్ఫెక్షన్ అనేది ఆ చిన్న చిన్న కర్ణబేరికి రంధ్రం పడడం కానీ ఆ బోన్స్ కానీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వినికిడి మీద ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే తక్కువ చిన్న వయసులోనే చెవులో నీళ్లు వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా కొన్నిసార్లు ఈ నీళ్లు కానీ ఇన్ఫెక్షన్ కానీ మందులు వాడడం వల్ల తగ్గిపోతుంది. తగ్గని ఎడల మనం మందులు వాడినాము, 1-2 టైమ్స్ అయిపోయింది, 3 సార్లు వాడినాము అయినా తగ్గట్లేదు, అప్పుడు మనము ఆ కర్ణవేరికి చిన్న రంధ్రంలాగా చేసి ఒక చిన్న పైప్లా పెట్టి అల్లకెళ్ళి నీరు తీస్తాం. దానివల్ల పిల్లవాడికి వినికిడి మంచిగా వినబడుతుంది, రాన్న రోజులలో అందులో ఉన్న నీరు అనేది చీమి కింద మారకుండా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
1: అలాగే మీరు సర్జరీ అని చెప్పారు కదా, అంటే సర్జరీ సురక్షితమైన అంటే అందరికి అందుబాటులో ఉంటుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో?
0: ఇప్పుడు ఇంతకుముందు అంటే అడినాయిడ్ సర్జరీ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ 20-30 ఇయర్స్ బ్యాక్ అనేది బ్లైండ్ గా చేసేవాళ్ళు, అంటే ఇక్కడ అడినాయిడ్ సర్జరీ ఉంటుందని దాన్ని బ్లైండ్ గా చేయడం వల్ల కొంతవరకు ఉండిపోయేది రక్తం కూడా ఎక్కువ కారేది అప్పుడు. సో దానివల్ల పిల్లవాళ్ళు కొంచెం మళ్ళీ సర్జరీ చేసినా మళ్ళీ ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో సైజ్ పెరగడం వల్ల మళ్ళీ ప్రాబ్లంతో రావడము, చేసే అప్పుడు రక్తం ఎక్కువ పోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరగడం జరిగింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ, ఇప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్ ఎండోస్కోపీ అని కానీ లేదా లేజర్ అనో లేదా వాడుక భాషలో చెప్పడానికి డిబ్రైడర్ అనో కోబ్లేటర్ అనో ఇలా చాలా రకాల పద్ధతులు వచ్చాయి. దీనివల్ల 100కి 100% అడినాయిడ్స్ అయితే ఉందో దాన్ని కంప్లీట్గా తీయడానికి ఛాన్స్ ఉంటుంది. పిల్లవాళ్ళకి ఎటువంటి ఇబ్బందిగా రక్తస్రావం పెద్దగా కాకుండా మంచిగా

0: ఆపరేషన్ చేసిన తక్కువ గంటల్లోనే రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఆపరేషన్ గురించి ఆపరేషన్ వల్ల ఇబ్బంది అవుతుందని, పాప గాని పిల్లవాడు గాని ఏదైనా ప్రమాదం పొంచి వస్తుందేమోనని, లేదా మత్తు మంది ఇవ్వడం వల్ల ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుందని, ఆపరేషన్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తుందేమో అని అనుమానంతో చేసుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ తోటి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. పిల్లవాడికి అనస్థిష దాని వల్ల గానీ, లేదా మనం యూజ్ చేసే టెక్నాలజీ ఎండోస్కోపీ అనో, వాడుక భాషలో వాడే లేజర్ అనో, ఇలాంటిది వాడడం వల్ల మళ్ళీ 100% రాకుండా, రక్తస్రావణం పెద్దగా అవ్వకుండా, నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది. చేసిన కొద్ది గంటల్లోనే పిల్లవాడు మనతో మాట్లాడడం గానీ, తినడం గానీ, 1-2 రోజుల్లో స్కూల్స్ గానీ, లేదా వాళ్ళ వాళ్ళ ఆఫీస్ గానీ వెళ్ళవచ్చు. కాబట్టి ఇంతకుముందు ఉన్నట్టు మనసులో పెట్టుకుని అలా భయపడాల్సిన అవసరమే లేదు. కొత్త టెక్నాలజీ ద్వారా మీరు మనస్తృప్తితోటి వచ్చి చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు.
1: అలాగనే అంటే ఆపరేషన్ చేయడానికి ఇంత ఏజ్ ఉండాలి అట్లాంటి ఏమన్నా ఉన్నదా, ఎప్పుడైనా చేయొచ్చు అంటారు?
0: ఆపరేషన్ ఇది అడినాయిడ్స్ అనే ఆపరేషన్ అనేదానికి స్పెసిఫిక్ ఏజ్ అంటూ ఏమీ లేదు. కాకపోతే 3 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో 100% అంటే పిల్లవాడికి డ్రాప్స్ ఇచ్చినాము, స్ప్రే ఇచ్చినాము, బాగా సఫర్ అవుతున్నాడు, నైట్ గురుకొస్తుంది, దానివల్ల రెగ్యులర్ లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతున్నాయి, చెవు ప్రాబ్లం అవుతున్నప్పుడు, అప్పుడు ఏజ్ కంటే ముఖ్యంగా పిల్లవాడు ఇబ్బందులు ఎక్కువ ఉన్నప్పుడు ఏజ్ క్రైటీరియా తీసుకోము. 3 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నా కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, అంటే చెవు ప్రాబ్లం అవుతుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గురుకు వస్తుంది, టీత్ ఖరాబ్ అవుతున్నది, అప్పుడు మనం ఏజ్తో సంబంధం లేకుండా ఆపరేషన్ చేస్తాము. పిల్లవాడికి అంత ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉంది కానీ కేవలం గురుక మాత్రమే వస్తున్నప్పుడు, కొంతవరకు బరువు పెరిగి అనస్థిషియా ఇవ్వడానికి కూడా సరిపోయేంత బరువు పెరిగినప్పుడు 4 ఇయర్స్ కి 5 ఇయర్స్ కి చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని స్పెసిఫిక్ గా ఈ లోపే చేసుకోవాలి, అయ్యో మా బాబు 10 కిలోలే ఉన్నాడు, అయ్యో మా పాప 2 సంవత్సరాలే ఉంది, 4 సంవత్సరాలే ఉంది, సన్నగా అవుతున్నాడు, ఆపరేషన్ చేసినాక మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎంత వయసున్నా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ద్వారా మనం రక్తస్రావం జరగకుండా, నొప్పి లేకుండా సురక్షితంగా సర్జరీ చేసుకోవచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, అంటే ఈ స్పెసిఫిక్ గా ఎడినైట్స్ రావడానికి ఏంటి కారణం దానికి?
0: 15-20 ఇయర్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు అడినైడ్స్ ప్రాబ్లం అనేది ఎక్కువ జరుగుతుంది. దానికి తగ్గట్టు మెడిసిన్ వాడడం కావచ్చు, ఆపరేషన్ చేయడం కానీ సంఖ్య అనేది పెరుగుతూ వచ్చింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఉదాహరణ, చిన్నప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే పిల్లవాళ్ళు పెరిగిన వాతావరణం కానీ, వాళ్ళు తీసుకున్న ఆహార పద్ధతులు కావచ్చు, జీన్స్ కావచ్చు, ఇవన్నీ ఒకలా ఉండడం వల్ల ఇమ్యూనిటీ స్టేటస్ మంచిగా ఉండేది, రెగ్యులర్ గా వాళ్ళకి జలుబు చేయకపోయేది, చేసినా గానీ 1-2 రోజులు ఉండిపోయేది, తగ్గిపోయేది. అది కాక పుట్టిన పిల్లవాడు కానీ, ఆ పిల్లలు ఎవరైనా కానీ పుట్టిన కొద్ది రోజుల నుంచలే సమాజానికి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. సో దానివల్ల ఇంట్లో మట్టి కావచ్చు, బయట చెట్లు కావచ్చు, రోడ్డు మీద వెళ్ళే ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇలాంటివి ఎంతో కొంత అవి తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఫుడ్ తీసుకున్న ఫుడ్ హెల్తీ ఫుడ్ అవ్వడము, కెమికల్స్ తక్కువ ఉండడం వల్ల కానీ, జీన్స్ పరంగా గట్టిగా ఉండడం వల్ల కానీ, వాళ్ళు ఎటువంటి జలుబులు చేసినా ఈ అడినైట్స్ అనేది సైజు పెరగకుండా కొంతవరకే పెరిగి తగ్గిపోతూ ఉండేది. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఏమైందంటే పిల్లవాళ్ళు సెన్సిటివ్ ఉండడము, బయట వాతావరణం అంటే కొంచెము సొసైటీలో మనకు వచ్చే ఇమ్యూనిటీ వాటికి ఎక్స్పోజర్ ఎక్కువ లేకపోవడం వల్ల తొందరగా వీళ్ళు ఏదైనా ఫుడ్ ఏమైనా తీసుకున్నా, కొంచెం ఏదైనా బయట ఫుడ్ తీసుకున్నా, లేకపోతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నా, లేకపోతే ఇంకా చాక్లెట్స్ రెగ్యులర్ తీసుకున్నా తొందర ఎఫెక్ట్ అవుతున్నారు. దానివల్ల తొందర జలుబు చేస్తుంది. ఎక్కువ జలుబు చేయడం వల్ల కానీ, ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా ఈ అడినైడ్స్ అనేది హైపర్ట్రోఫీ అంటే సైజ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకని ఈ జనరేషన్ లాస్ట్ 10 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువ నంబర్ ఆఫ్ అడినైడ్స్ రావడము, దానికి మందులు వాడడం, సర్జరీ చేయడం జరుగుతుంది అన్నట్టు.
1: అంటే హైజీనిక్ గా పెరగడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది వీటికి.
0: అలా అనట్లేదు, సొసైటీకి ఎక్స్పోజర్ అవుతుంటే అంటే మల్టిపుల్ వాటికి ఎక్స్పోజర్ అవుతుంటే మనకు ఇమ్యూనిటీ అనేది ఎక్కువ పెరుగుతుంటది అన్నట్టు.
1: బాడీ రెసిస్టెన్స్ పెరుగుతుంది,
0: బయోడి రెసిస్టెన్స్ పెరుగుతుంటే దానివల్ల ఫుడ్ హ్యాబిట్స్ కూడా, ఇప్పుడు ఉండే ఫుడ్ హ్యాబిట్స్, తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, ఇంతకుముందు అనేది ఏంది చాలా హెల్తీగా ఇంట్లో ఫుడ్ తీసుకోవడము, ఇంట్లో ఫుడ్ చాలా హైజీన్ గా ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ రావడం, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, రెగ్యులర్ గా జలుబు చేయడము. అది కాక పేరెంట్స్ కూడా కొంతవరకు పిల్లవాళ్ళని చాలా క్లోజ్డ్ గా సెన్సిటివ్ గా పెంచడం వల్ల కూడా ఒక కారణం అయిపోయింది దీనికి. అలా కాకుండా పిల్లవాళ్ళని ఓపెన్ గా ఫ్రీగా వదిలేస్తే గేమ్స్ కోసం గానీ, లేదా గ్రౌండ్ కు పంపించడము, బయట ప్లే చేయడం వల్ల, ఆడడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ పెరగడంతో పాటు ఇలాంటి ఇమ్యూనిటీ స్టేటస్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇలా అడినైడ్స్ గానీ టాన్సిల్స్ గానీ రెగ్యులర్ గా వచ్చే అవకాశం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది.
1: అలాగే డాక్టర్ గారు, ఇంకొక ముక్కుకు సంబంధించిన ప్రధానమైన సమస్యల్లో ముక్కులో కండ పెరగటం, సైనస్, ఎలర్జీ ఈ మధ్య ఎక్కువగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్, ఇవి ఎందుకు వస్తాయి ఇట్లా?
0: ఇక్కడ ఇది ముక్కులో అలర్జీ గానీ లేదా దుర్మాంసం అనేది కానీ, ఇది నార్మల్ గా పెద్దవాళ్ళలో వచ్చే ప్రాబ్లం, అంటే సుమారు 15 సంవత్సరాల నుంచి ఆ పైన వస్తుంది. ఇక్కడ ఈ ముక్కులో దుర్మాంసం పెరిగింది, దానికి ఆపరేషన్ అనేది ఎక్కువగా దాంట్లో నిజం ఉండదానికంటే అపోహ ఎక్కువైపోయింది బయట. దానికి ఆపరేషనే కావాలా, ఆపరేషన్ చేసుకుంటే ఉపయోగం ఉంటుందా అనేది ఎక్కువైపోయింది. దీంట్లో ముందుగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ముక్కులో దుర్మాంసం అనే విషయము ఎక్కువ శాతము ఎవరైతే డస్ట్లో కానీ, డస్ట్ ఏరియాస్లలో కానీ, అంటే సున్నం వేసే వాళ్ళు కావచ్చు, లేదా సిమెంట్ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, సిగరెట్ కార్మికులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లేదా లేబరర్స్ కావచ్చు, ఇలా రెగ్యులర్గా డస్ట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు

0: వాళ్ళ ముక్క అనేది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అంటే పోల్చుకుంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఆ డస్ట్ ముక్కులోకి వెళ్ళడం, వీళ్ళు తుమ్మడము, దాంట్లో ఫిల్టర్ చేయడం వల్ల అది రెగ్యులర్ గా తనకంటే తన స్థాయిని మెంచుకొని పనిచేయడం వల్ల అది కొన్ని సంవత్సరాలు అలా రెగ్యులర్ గా వాళ్ళ అదే ప్లేస్ లో వర్క్ చేసినప్పుడు ఒక 10 నుండి 15 సంవత్సరాలు అది సైజు పెరిగే అవకాశం ఉంటుంది. అలా సైజు పెరిగినప్పుడు ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటిదంటే ఆ వాళ్ళల్లో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది, ముక్కులో శ్వాస ఇబ్బంది అవడము, కొంచెం ఫ్యాన్ గజరంగా పడుకున్నా, కొంచెం జలువేసే వస్తువులు తీసుకున్నా చలికాలము వర్షాకాలము ముక్కులకెళ్ళి గాలిపోవడం కష్టమవుతుంది, నోటితో గాలిపిచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ముందుగా చుక్కల మందు కానీ స్ప్రేస్ కానీ వాడిస్తాం. అప్పటికి తగ్గకపోతే దానికి సంబంధించిన ఒక సిటీ స్కాన్ తీపిచ్చి దాంట్లో వచ్చిన సైజును బట్టి ఓకే ఈ స్కాన్లో బాగా పెద్దగా ఉంది, ముక్కు మొత్తం రంధ్రాలు మూసుకపోతున్నది, చుక్కల మందు వాడిన ఉపయోగం లేదు అన్నప్పుడు ఆపరేషన్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుంది. కాకపోతే చాలామంది ఏమనుకుంటున్నారంటే జలుబు చేసిన ముక్కుల దుర్మాంసం వల్లనే జలుబు వేసింది అనుకుంటున్నారు, లేదా తుమ్ములు వచ్చిన దుర్మాంసం వల్లనే తుమ్ములు వచ్చినాయి అనుకుంటున్నారు, ముక్కులకెళ్ళి నీళ్లు గారినా కూడా ఈ దుర్మాంసం వల్లనే అనుకుంటున్నారు. ఇక్కడ ముక్కుల దుర్మాంసం పెరిగిన దానికి అలర్జీకి సంబంధించిన దానికి రెండు వేరు వేరు విషయాలు. అలర్జీకి విషయం ఏంటంటే మనకు పడని వస్తువులు, అంటే ఉదాహరణ ఇవాళ నేను కాకరకాయ పులుసు తిన్నాను, ఆ కాకరకాయ పులుసు తిన్నప్పుడు నాకు తుమ్ములు ఎక్కువ వచ్చినా లేదా నాకేమన్నా కడుపులో మంట గిట్ల వచ్చిందనుకోండి, పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, అరే నీకు వేడి చేసినట్టుంది ఆ కాకరకాయ పులుసో ఆ మటనో చికెనో కొన్ని తినకురా, తినకపోతే నీకు ఈ తుమ్ములు కానీ లేదా మోషన్స్ కానీ జరగవు అని చెప్తారు. ముందు జాగ్రత్త ఎప్పుడైనా దేనివల్ల అయితే ఇబ్బంది అవుతుందో దానికి దూరంగా ఉండడమే అవుతుంది. ఈ అలర్జీ విషయంలో అందరూ ఏమనుకుంటారంటే నాకు ముక్కులో ప్రాబ్లం ఉంది దానికి నేను మందులు వాడుకుంటే సరిపోతుంది, మందుల వల్ల పనిచేయలేదు అనుకోండి ఆపరేషన్కు పోవాలి, ఇలా అనుకుంటారు. ఇది అపోహ. ముక్కులకు అలర్జీకి లాగా ఉన్నప్పుడు, అలర్జీకి అంటే ఏంటిదంటే తుమ్ములు ఎక్కువ దుమ్మడం కానీ, ముక్కలకెళ్ళి నీళ్లు గారడం కానీ, కొంచెం శ్వాస ఇబ్బంది అవడం కానీ, చాలా రోజులు అలర్జీకి అలానే ఉంటే కొన్నిసార్లు పాలిప్స్ లాంటివి డెవలప్ అవుతాయి. వీటన్నిటికీ మూల కారణము మనకు పడని పని లేదా మనకు పడని వస్తువు మనం ఏదో తీసుకుంటున్నాం. ఉదాహరణకు డియోడెంట్ స్మెల్ కావచ్చు, లేదా రోడ్డు మీద రోజువారీ డస్ట్ ఏరియా మనం తిరగడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ పీల్చడం వల్ల కానీ, డస్ట్లో పనిచేసే డస్ట్ కానీ సిమెంట్ పార్టికల్స్ కానీ సున్నం లాంటిది కానీ ఇవి ముక్కులో పోవడం వల్ల అది రోజు రోజుగా అలర్జీకి లెక్క మారిపోయి ఇబ్బంది అవుతుంది. ఈ అలర్జీకి అనేది మందులు వాడడం అనేది ఎంత ముఖ్యమో, అంటే చుక్కల మందు కావచ్చు స్ప్రేస్ కానీ ఎంత ముఖ్యమో, మనకు పడని వస్తువులు ఫుడ్ కావచ్చు లేదా బయట ఆడుకునే వస్తువులు కావచ్చు, మనం వెళ్ళే ప్లేస్ కావచ్చు, మనం ఉండే వాతావరణం కావచ్చు, ఏది పడకపోయినా నాకు పోయిన చలికాలం బాగా తుమ్ములు వచ్చినాయి, ముక్కులకి వెళ్ళి నీళ్ళు గారినాయి, అంటే నాకు ప్రతి చలికాలం కొంచెం చలి పడట్లేదు అని మనసులో పెట్టుకొని ఈ చలికాలం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలా జాగ్రత్త తీసుకుంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో జాగ్రత్త తీసుకోవడం వల్ల ఇలా తుమ్ములు రావడం కానీ ముక్కలకెళ్ళి నీళ్ళు రావడం కానీ దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఏం కొద్దిగా వచ్చినా మందులు వాడకుండా సరిపోతుంది. అలా కాకుండా నేను ఇలానే ఉంటాను ఏం కాదులే అశ్రద్ధ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అలర్జీ అనేది దుర్మాంసంలాగా పెరిగిపోయి శ్వాస ఇబ్బంది అయినప్పుడు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అంతేగాని ప్రతి దగ్గుకి లేదా ప్రతి జలుబుకి ప్రతి తుమ్మికి ప్రతి అలర్జీకి ఆపరేషన్ అంటూ ఉండదు. అలాంటి ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు మనకి.
1: అంటే డాక్టర్ గారు మీరు చెప్పినట్లు అంటే ముక్కు కంటిన్యూస్గా నీరు గారటం తుమ్ములు అనేది అలర్జీ అంటే మనకు పడని వస్తువులు ఉన్నప్పుడు జరుగుతుంది, అంటే వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది ట్రీట్మెంట్ కన్నా.
0: మొదటి ట్రీట్మెంట్ ఎప్పుడైనా, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఏదైనా వస్తువు మనము తిన్నప్పుడు మన ఇంట్లో ఇబ్బంది అయితే పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన కదా మడకాయ పచ్చడి అంత వేసుకోవద్దు కారం అయితే అని చెప్పినా, ఇప్పుడు చూసినప్పుడు కడుపునొప్పి అని చెప్తామని చెప్తారు. అంటే అలర్జీ విషయంలో కానీ అలాంటిది ఏ విషయమైనా మనము ఆ పడిన వస్తువుకు దూరంగా ఉండడం వల్ల వచ్చే ట్రీట్మెంట్ మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది. దూరంగా ఉన్నా కూడా మన బాడీ సెన్సిటివిటీ వల్ల కానీ మన జీన్స్ వల్ల కానీ కొన్నిసార్లు ఉపయోగం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మందులు వాడడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైనా జాగ్రత్తలే మొదటి ఆప్షన్స్ కింద మనకు ఉపయోగపడతాయి తప్పించి మందులు మాత్రం ఉపయోగపడవు. మందులు కూడా కొంతవరకు మాత్రమే హెల్ప్ చేయగలుగుతాయి మనకి.
1: అలాగే డాక్టర్ గారు, ఇంకా సాధారణంగా ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఈ మధ్య ముక్కు దూలం వంగింది అంటారు, సైనస్ అంటారు, ఈ అలర్జీకి సైనస్ కి డిఫరెన్స్ ఏంటి, ఈ ముక్కు దూలం వంగితే వచ్చే సమస్యలు ఏంటి?
0: ఇప్పుడు ఇక్కడ మొదటి విషయం ముక్కు దూలం. ముక్కు దూలం అనేది మనకు సుమారు మన వయసు ఎప్పుడైతే 13 నుంచి 14 సంవత్సరాలు దాటుతుందో మనము పొడుగు కానీ మన ముఖం యొక్క షేప్ కావచ్చు ఇవన్నీ ఫిక్స్ అయిపోతాయి. ఒకసారి అది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మారే అవకాశం ఉండదు. కొందరిలో వాళ్ళ బాడీ రీత్యా లేదా జీన్స్ రీత్యా లేదా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఫ్యామిలీలో ఉండే కారణాల వల్ల కొందరిలో బొక్క అనేది ఎవరిలో కూడా మన తెలుగు భాషలో చెప్పాలంటే మట్రం అంటే కరెక్ట్గా సెంటర్లో ఎవరికి ఉండదు. అలా ఉండకుండా కొంతవరకు అటు వంగినట్టు కొంతవరకు ఎడమవైపు వంగినట్టు ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు వంగిన వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. కొందరిలో అది ఎక్కువ వంగి కుడివైపున వంగొచ్చు ఎడమ వైపు అన్న వంగచ్చు, రకరకాల షేప్స్ ఉంటాయి, సి షేప్ అని, ఎస్ షేప్ అని, ఇట్లా ఎస్ షేప్ లో కూడా వంగే అవకాశం ఉంటుంది. అలా

0: వంగినప్పుడు ఏమైందంటే 14-15 సంవత్సరాల తర్వాత అది వంగింది, అలానే ఉండిపోతుంది. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ వీళ్ళల్లో ముక్కుల నుండి శ్వాస గాలి పోవడం కష్టమవుతుంటుంది. అది ఏమైందంటే కొంచెం వంగిన తర్వాత నార్మల్ టైంలో గాలి బాగా పీల్చుకున్నా ఎప్పుడైతే జలుబు చేస్తుందో, వర్షాకాలం కానీ చలికాలం వస్తుందో, అప్పుడు ఆ చలదనానికి మరియు జలుబు వల్ల ఇంకొంచెం శ్వాస ఇబ్బంది ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో అలా మనం స్టార్టింగ్లో అలా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే మొదటి రోజులలో చుక్కల మందు వాసిస్తాం, టాబ్లెట్స్ మందు రాస్తారు, అలా వాడుకుంటున్నారు. కేవలం చలికాలము వర్షాకాలం ఒక 2-3 రోజులు ఇబ్బంది అవుతున్నప్పుడు దానికి ఎటువంటి భయపడాల్సిన అవసరం ఉండదు. అలా ప్రతి చలికాలము వర్షాకాలం వచ్చినప్పుడు ఆ డ్రాప్స్ ప్రయోగం సరిపోతుంది. కొందరికి చలికాలంతో సంబంధం లేకుండా, జలుబుతో సంబంధం లేకుండా ఎండాకాలంలో కూడా శ్వాస ఇబ్బంది అవుతుంది, నైట్ నిద్ర పట్టకపోవడము, నోరు తెరిచి నిద్రపోవడము, గురుకు రావడం జరుగుతుంటుంది. అది ముక్కు దూలం ఎక్కువ వంగడం వల్ల గాలి పోవడం ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళలో ఏమైందంటే మొదటిగా మందులు వాడి చూస్తాం, మందులు వాడిన ఉపయోగం లేకపోతే అప్పుడు ఆ ముక్కు దూలాన్ని సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు అంటే ఓపెన్ టెక్నిక్ అనేవాళ్ళు, దానివల్ల బయట కట్ చేసి కుట్లు లాంటిది వేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి కుట్లు లాంటిది ఏం వేయరు, ఎండోస్కోపీ ద్వారా వంకర ఉన్న దూలాన్ని స్టేట్ చేస్తారు. ఆ స్టేట్ చేసిన తెల్లారి నుంచి మీకు గాలి ఫ్రీగా వస్తుంది, శ్వాస ఫ్రీగా ఉంటుంది. రెండో క్వశ్చన్ ఏంటంటే సైనసైటిస్. నార్మల్గా ఒక మనకి ఇండ్లల్లో ఒక ఇంట్లో గాలి వచ్చి పోవాలంటే లోపలికి వచ్చే డోరు తీసి ఉండాలి, బయటకు పోయే డోరు తీసి ఉండాలి. ఇక్కడ కూడా ఈ సైనస్ అన్నది ఒక బాక్స్ లాంటివి, ముక్కుకు పై భాగాలు ఉంటాయి, కుడి భాగాలు ఉంటాయి, ఎడమ భాగాలు ఉంటాయి. ఇందులోకి గాలి మంచిగా పోయి ఆ పాత గాలి అనేది మళ్ళీ వెళ్ళిపోతూ ఉండాలి. ఈ దూలం అడ్డం వచ్చినప్పుడు ఏమైందంటే ఈ గాలి లోపలికి పోయే గాలిని ఈ దూలం ఆపేస్తుంది. ఆపేసినప్పుడు ఈ సైనస్లో ఉండే గాలి అనేది మసిల్ నట్ అవుతుంది. మసిల్ నట్ అవ్వడం వల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది సైనసైటిస్ కింద మారడం వల్ల వాళ్ళల్లో సైనసైటిస్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటుంది. ఎక్కువ కాలం దూలం వంకర ఉండడం వల్ల గాలి వీల్చుకోవడం కష్టమవడంతో పాటు సైనస్ ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఒకవేళ దూలం కనుక ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేసుకోవడం వల్ల సైనస్ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సైనస్ ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధానమైన కారణము మనం తీసుకునే ఆహార అలవాట్లతో లేదా మన రోజువారీ లైఫ్ స్టైల్తో పాటు ఈ దూలం వంకరుండ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు సైనస్ లోపల దూలాన్ని సరి చేయడానికి కానీ సర్జరీ సేఫ్టీనేనా, అంటే మనకి ఏజ్ గ్రూప్లో చేసుకోవచ్చు అంటారు? అది
0: నార్మల్గా ఇప్పుడు దూలం వంకర ఉండడం అనేది కొందరు పిల్లవాళ్ళల్లో 9-8 సంవత్సరాల వాళ్ళు కూడా శ్వాస ఇబ్బంది అయినప్పుడు మనము వాళ్ళని చూసినప్పుడు కానీ వాళ్ళు స్కాన్ తీసుకోవడం వల్ల కానీ బొక్క క్రాస్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి ఇంకా ఎదుగుదల ఉంది కాబట్టి, అంటే 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఎదుగుదల ఉంది కాబట్టి 8-9 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళల్లో 15-14 సంవత్సరాలకి వెయిట్ చేయడం వల్ల కొంచెము ఎదుగుదల ఉన్నప్పుడు మన ముఖం అనేది సైజ్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఆ బొక్క అనేది కొంచెం స్ట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇబ్బంది ఎక్కువ లేనంత వరకు 13-14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దూరం ఆపరేషన్ చేసుకోకపోవడం వల్లనే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. 14-15 సంవత్సరాలు దాటాడు అయినా దూలం పాతలాగానే ఉంది, దానితో పాటు పిల్లవాడు గాని పాప గాని ఇబ్బంది పడుతున్నప్పుడు చుక్కల మందు వాడడం వల్ల ఉపయోగం లేకపోతే స్కాన్ తీయించుకొని స్కాన్ లో కూడా దూలం బాగా వంకరు ఉంది అని వస్తే అప్పుడు ఆపరేషన్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుంది. అందుకంటే ముందు వయసులోనే అంటే 13 సంవత్సరాల లోపు 8-9 అప్పుడు మనం ఒకవేళ కనుక ఆపరేషన్ చేయించుకుంటే కొన్నిసార్లు ముక్కు యొక్క షేప్ మారడం గాని ముఖం షేప్ మారడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత ఇబ్బంది ఉంటే తప్పించి ఆ ఇదిలో చేసుకోవాలి, లేకపోతే 13-14 సంవత్సరాల లోపు ఆపరేషన్ చేసుకోకపోవడమే మంచిది.
1: అలాగే డాక్టర్ గారు, ఇంకా గొంతుకు సంబంధించి చూసినట్లయితే సాధారణంగా టాన్సిల్స్ అవుతూ ఉంటాయి, లేదంటే వేరే ప్రదేశాలకు పోయినప్పుడు కానీ గొంతు పట్టేసినట్టు అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటిని ఎట్లా మనం క్యూర్ చేసుకోవాలి?
0: ఇప్పుడు చాలా మంది గొంతు ప్రాబ్లం అనేవారికి ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి నొప్పి, రెండోది గొంతులో మంటలెక్క అనిపిస్తుంది, మూడోది మాట మారిందని వస్తుంటారు. ఇందులో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే చాలా మంది మనం వాటర్ క్యారీ అయ్యాం, వాటర్ క్యారీ చేయకుండా అక్కడికి వెళ్ళిన వాటరు మనం వెళ్ళే దారి మధ్యలో వాటర్ తాగడం కానీ దాహం వేసినప్పుడు లేదా వెళ్ళిన ప్లేస్లో వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ కొన్నిసార్లు ఆ వాటర్ చేంజ్ అయినప్పుడు వాటర్లో కాలుష్యమై ఉండడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, లేదా మనం వెళ్ళే ప్లేస్లో వాతావరణంలో ఏమన్నా కాలుష్యం ఉండే దానివల్ల కావచ్చు, లేదా మనం తాగే వాటర్ వల్ల ఈ గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం గొంతు ఇన్ఫెక్షన్స్ అనేది ఈ వాతావరణ కాలుష్యం కానీ నీరు కాలుష్యం కానీ ఫుడ్ కాలుష్యం వల్ల వచ్చే అవకాశం ఉన్నందున ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్గా ఎస్పెషల్గా తీర్థయాత్రలు చేసే వాళ్ళు కావచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకెళ్ళడం కానీ లేదా సురక్షితమైన వాటర్ అంటే బాటిల్ వాటర్ కానీ ప్యూరిఫైర్లో వాటర్ కానీ లేదు ఏది లేకపోతే కనీసం ఆ నీళ్లను వేడి చేసైనా తాగడం వల్ల వచ్చే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ఈ గొంతు ఇన్ఫెక్షన్ అనేది కొన్నిసార్లు టాన్సిల్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, దాన్ని టాన్సిల్ ఇన్ఫెక్షన్ అంటాము. కేవలం

0: మొత్తం గొంతు ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, గొంతు ఇన్ఫెక్షన్ కింద మారుతుంది అన్నట్టు. దానికి మనము ఒకవేళ అలా ఇన్ఫెక్షన్ అయినా గొంతును పచ్చినా కంగారు పడాల్సిన అవసరం ఏముండదు. దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకోవడం ఒక ఎత్తు అయితే, మీరు కొంచెం ఏది తీసుకున్నా, అన్నం తీసుకున్నా, నీళ్లు తాగినా, కొంచెం వేడిగున వాటిని తీసుకుంటూ ఉండాలి. అంటే అప్పటికప్పటికి కొంచెము గోరువెచ్చినలో కొంచెం ఉప్పు లాంటిది వేసుకొని పుకిలి చుమ్మేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అలా ఒక రెండు రోజులు చేసినా తగ్గకపోతే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించి తగిన మందులు వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. రెండోది మాట మారడం అనేది కూడా ఈ గొంతు అనేది ఆహారవాహిక సంబంధించిన విషయం, మాట మారడం అనేది స్వరపేటికి సంబంధించిన విషయం. ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. మనము ఎప్పుడైతే వాతావరణం చేంజెస్ రావడం వల్ల కానీ, నీరు మారడం వల్ల కానీ గొంతు ఇన్ఫెక్షన్ ఎలా అయితే అవుతుందో, ఈ స్వరపేటిక కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మాట మారడం అనేది స్వరపేటిక ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు. కొన్నిసార్లు మన స్థాయికి మించి ఎక్కువ మాట్లాడడం వల్ల, అంటే తక్కువ సమయంలో ఆ స్వరపేటిక మీద ఎక్కువ ఒత్తిడి పెట్టినప్పుడు, భజన చేయడం వల్ల కానీ, గట్టిగా అరవడం వల్ల కానీ, ఏదైనా గొడవైనప్పుడు కానీ, లేదా ఏదైనా మనము భజన దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టిగా మాట్లాడడం వల్ల కానీ, వీటి వల్ల ఏమైందంటే టీచర్స్లలో స్లోగన్స్ ఇవ్వడం వల్ల, సభ పెట్టినప్పుడు గట్టిగా మాట్లాడడం వల్ల కానీ, వాటి వల్ల ఈ స్వరపేటికలో ఉండే వోకల్ కార్డ్స్ అనేది వాటి స్థాయికి మించి ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు ర్యాపిడ్ గురవడం వల్ల కూడా మాట మారే అవకాశం ఉంటుంది. ఒకటి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ, రెండవది మనము గట్టిగా దాని మీద ఒత్తిడి పెంచడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండిటికి ఎప్పుడైనా మనము మాట మారినప్పుడు ఏం చేస్తామంటే, ఎదుటి వాళ్ళకి ఇంకా మంచిగా వినబడాలనే కోసం తోటి గట్టిగా, ఇంకా గట్టిగా మాట్లాడతాం. అలా ఇంకా గట్టిగా మాట్లాడినప్పుడు ఏమైందంటే, స్వరపేటిక మీద ఒత్తిడి ఎక్కువ పడే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం వాడుక భాషలో నోరు బొంగురు వేయిందంటాం. దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అరే ఒక నాలుగు రోజులు మాట్లాడకరా, కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగరా అని చెప్తారు. ఇప్పటికి కూడా అదే ట్రీట్మెంట్ కరెక్ట్. ఎప్పుడైనా మాట మారినా, నోరు బొంగురు బొంతురు అయినా, మనం ఒక మూడు రోజుల నుంచి వారం వరకు ఏం మాట్లాడకుండా, అంటే కంప్లీట్గా మాట్లాడకుండా, సైగలు చేయడం కానీ, పేపర్ మీద రాయడం కానీ చేస్తే దానికి అదే తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు అశ్రద్ధ చేసి, అయ్యగారులు ఎక్కువ వస్తుంటారు, సార్ నాకు రేపు ఇంకా ప్రోగ్రామ్ ఉంది, ఎల్లుండి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, నేను మాట్లాడకుండా అశ్రద్ధ చేస్తారు. అలా మీరు మీ స్థాయికి మించి దాని మీద ఒత్తిడి ఎక్కువ పెట్టినప్పుడు ర్యాపిడ్ రెండు మధ్యలో ఒకరి కార్డ్స్ మధ్య ర్యాపిడ్ ఎక్కువ జరగడం వల్ల చిన్న చిన్న పాలిప్స్ లాంటి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి పాలిప్స్ లాంటి డెవలప్ అయిన తర్వాత మనం ఎంత రెస్ట్ తీసుకున్నా, ఎంత మందులు వాడినా ఉపయోగం ఉండదు. అప్పుడు కొన్నిసార్లు ఆపరేషన్ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని, వాటర్ రీత్యా కావచ్చు, కాలుష్యం రీత్యా కావచ్చు, ఫుడ్ రీత్యా కావచ్చు, మంచిగా ఆహారం తీసుకోవడం వల్ల ఈ నోరు బొంగురు వందరుపోకుండా ఉంటుంది. రెండోది ఎస్పెషల్గా టీచర్స్లలో, ఉపాధ్యాయులలో ఏంటంటే, వాళ్ళు కంటిన్యూస్గా క్లాసులు చెప్తున్నారు ఈ మధ్యలో. అంటే నాకు సార్ 6 పీరియడ్స్ ఉన్నాయి, ఇవాళ 8 పీరియడ్స్ ఉన్నాయనే వస్తున్నారు. అలా కంటిన్యూస్గా మనము మన జీవితం ప్రొఫెషనే టీచింగ్ అన్నప్పుడు దానికి మనము లాంగ్ రన్లో దృష్టి పెట్టుకోవాలి. ఒక 20 ఇయర్స్ ఇదే చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఒకరోజు మీకు 5 క్లాసులు 6 క్లాసులు ఉన్నప్పుడు ప్రతి అర్ధ గంటకి ఒక పావుగంటసేపు గ్యాప్ ఇవ్వండి, వాటర్ తీసుకోండి, మళ్ళీ ఒక అర్ధ గంట సేపు చెప్పండి. అలా చెప్పకుండా నేను మంచినే ఉంది, మంచి వాయిస్ వస్తుందని మీరు ఎక్కువ ప్రెజర్ పెడితే ఏమైందంటే, నోరు బొంగురు పోయే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాలిప్స్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి పాలిప్స్ డెవలప్ అయిందంటే వాయిస్ చేంజ్ అనేది కంప్లీట్గా మారుతుంది, ఆపరేషన్ పోయే అవకాశం ఉంటుంది.
1: అంటే డాక్టర్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం ఒకసారి గొంతు బొంగురు పోతే రెస్ట్ తీసుకోవడమే సరైనటువంటి దానికి చికిత్స ప్రాథమికంగా.
0: మొదటి చికిత్స రెస్ట్ తీసుకోవడమే అవుతుంది ఎప్పుడైనా కానీ తాత్కాలికంగా.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. చెవి ముక్కు గొంతుకు సంబంధించి సాధారణంగా వచ్చే వ్యాధులు, చికిత్స గురించి మా శ్రోతలకి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
0: చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమంలో చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు నివారణ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: ఆర్బిఐ అంటుంది.
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం పేరు నాటోగ్రాఫ్. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట గీత రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్సీ రాజ్కుమార్ అండ్ కోటి.

0: ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాల్యం అమ్మకానికి కాదు భవిష్యత్తు నిర్మాణానికి శ్రీ దుప్పటి మొగిలి గారి ప్రసంగం వింటారు. వినబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాల్యం అమ్మకానికి కాదు భవిష్యత్తు నిర్మాణానికి శ్రీ దుప్పటి మొగిలి గారి ప్రసంగం వింటారు.
3: ఈరోజు నేను మాట్లాడబోయేది కేవలం ఒక సామాజిక సమస్య గురించి కాదు, భారతదేశ భవిష్యత్తు గురించి, ఒక చట్టం గురించి కాదు, ఒక చిన్నారి కళ గురించి, కూలి చేస్తున్న పిల్లవాడి గురించి కాదు, రేపటి భారతదేశాన్ని నిర్మించాల్సిన శక్తి గురించి. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ పంచాయతీ సభ్యులు, యువజన సంఘాల నాయకులు, డ్వాక్రా మహిళలు, తల్లిదండ్రులు, మేధావులారా, అందరూ ఒకసారి ఊహించండి, ఉదయం 8 గంటలు ఒక పిల్లవాడు యూనిఫామ్ వేసుకొని, బ్యాగ్ భుజాన వేసుకొని పాఠశాలకు వెళ్తున్నాడు. మరో పిల్లవాడు అదే సమయంలో టీ దుకాణంలో గ్లాసులు కడుగుతున్నాడు. ఇద్దరూ ఒకే వయసు, ఇద్దరిది ఒకే దేశం, ఇద్దరికీ ఒకే అవకాశం, కానీ భవిష్యత్తు మాత్రం వేరువేరు. ఒకరు దేశాన్ని నడిపించే అవకాశం పొందుతున్నాడు, మరొకరు బతుకును మోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే బాలకార్మిక వ్యవస్థ అనే విషాదం. భారత్ డిజిటల్ ఇండియా అంటూ పరుగులు పెడుతుంటే కొందరు పిల్లలు ఇప్పటికీ హోటళ్లలో ప్లేట్లు కడుగుతున్నారు. భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కావాలని కలలు కంటుంటే లక్షలాది పిల్లలు బాల్యాన్ని 500 రూపాయల కూలికి అమ్ముకుంటున్నారు. హోటళ్లలో, టీ దుకాణాల్లో, గ్యారేజీల్లో, ఇటుక బట్టిల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, చిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న అనేక మంది పిల్లలు ఇప్పటికీ మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. మనకు అది సాధారణ దృశ్యంలా అనిపించవచ్చు, కానీ ఒకసారి ఆలోచించండి, ఆ పిల్లవాడు అక్కడ పనిచేయడానికి పుట్టాడా? అతని చేతిలో కూడా పుస్తకం ఉండకూడదా? అతనికి కూడా ఒక కళ ఉండకూడదా? నేడు ప్రపంచ సూపర్ పవర్ వైపు అడుగులు వేస్తుంది. 5G సాంకేతికత, డిజిటల్ ఎకానమీ, రోదసి ప్రయోగాలు అంటూ ప్రపంచ యావనికపై

మన దేశం సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. కానీ ఈ ప్రగతి ప్రయాణంలో వెలుగుల వెనుక చీకటి నీడ ప్రపంచాన్ని, ముఖ్యంగా మన దేశ భవిష్యత్తును వెంటాడుతుంది. అదే బాల కార్మిక వ్యవస్థ. క్లాస్ రూములలో కూర్చొని దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన కోట్లాది బాలల చేతులు నేటికీ ఇటుక బట్టిల్లో, హోటళ్ల టేబుళ్లపై, ప్రమాదకరమైన బాణసంచా ఫ్యాక్టరీల్లో, వ్యవసాయ పనుల్లో మగ్గిపోతున్నాయి. చిన్నప్పుడే పిల్లల మనసులను, శరీరాలను శ్రమ దోపిడితో వంచేస్తుంటే రేపు వారు దేశాన్ని నిలబెట్టే మహావృక్షాలు.

బాల కార్మికులు ఉండగా అందులో భారతదేశంలోనే దాదాపు 80 లక్షల వరకు బాల కార్మికులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు సంఖ్యలు మాత్రమే కావు. ప్రతి సంఖ్య వెనుక ఒక బాల్యము ఉంది. ప్రతి సంఖ్య వెనుక ఒక కళ ఉంది. ప్రతి సంఖ్య వెనుక ఒక తల్లి కన్నీరు ఉంది. ఇంతకీ బాలకార్మిక వ్యవస్థ అంటే ఏమిటనుకుంటున్నారు? పిల్లలు చదువుకునే వయసులో, ఆడుకునే వయసులో, శారీరక మరియు మానసిక వికాసం పొందే వయసులో ఉపాధి కోసం పనిచేయడము బాలకార్మిక వ్యవస్థ. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం పిల్లల ఆరోగ్యము, విద్య, భవిష్యత్తును దెబ్బతీసే ఏ పనైనా బాలకార్మికత్వమే. భారతదేశంలో 14 సంవత్సరాలలోపు పిల్లలను ఉద్యోగాల్లో పెట్టడము చట్టరీత్యా నేరం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న పాఠశాలలో ఉండాల్సిన పిల్లవాడు ఇంకా హోటల్లో ఎందుకు ఉన్నాడు? పుస్తకం పట్టాల్సిన చేతులు ఇంకా ఇటుకలు ఎందుకు మోస్తున్నాయి? ఆటస్థలంలో పరిగెత్తాల్సిన కాళ్ళు ఇంకా కూలి పనులకు ఎందుకు వెళ్తున్నాయి? ఆలోచించాలి. మన తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగాన వ్యవసాయ రంగంలో దూసుకుపోతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పత్తి చేలల్లో, పట్టణాలలో హోటళ్లలో, గ్యారేజీలు ఇంకా బాల్యం బందిగానే ఉంది. బాల కార్మికుల్లో 70% కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. మిగిలిన వారు ప్రమాదకరమైన బాణసంచ, ఇటుక బట్టీలు, హోటళ్ళు, పత్తిచేలల్లో గృహ కార్మికులుగా నలిగిపోతున్నారు. పక్క పేదరికంతో పిల్లల భవిష్యత్తు కాలిపోతుంటే కొందరు యజమానులు తక్కువ జీతానికి ఎక్కువ పని చేస్తారని పిల్లలను పనిలో పెట్టుకొని ఆనందిస్తున్నారు. ఇది ముమ్మాటికి సామాజిక నేరం. ఈ దేశంలో ఒక చిన్నారి పనిచేస్తుంటే అది అతని కుటుంబం తప్ప, ప్రభుత్వం తప్ప, అధికారుల తప్ప, సమాజం తప్ప, లేక మనందరి తప్ప. జవాబు ఒక్కటే, బాలకార్మికుడు పుట్టడు, తయారు చేయబడతాడు. సమాజం అంతా దానికి బాధ్యత వహించాల్సిందే. కానీ మనం ఒప్పుకోము, వారి తల్లిదండ్రులదనే వదిలేస్తాం. బాలకార్మికుడు తన ఇష్టంతో పనికి వెళ్ళడు. అతడిని పంపేది పరిస్థితులు, పేదరికం పిల్లవాడిని కూలీగా మారుస్తుంది. దేశంలోని అనేక కుటుంబాలు రోజువారీ ఆదాయం కోసం పిల్లలను పనులకు పంపుతున్నాయి. నిరక్షరాస్యత పంపుతుంది, అప్పులు పంపుతున్నాయి, వలసలు, కొన్నిసార్లు సమాజ నిర్లక్ష్యం కూడా పంపుతుంది. ప్రతి ఏటా జూన్ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా 2002లో దీన్ని ప్రారంభించాయి. ఈ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవము ముఖ్య ఉద్దేశము పిల్లల చేత బలవంతపు పనులు చేయించడాన్ని అరికట్టడంపై అవగాహన కల్పించడం, ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్య అందేలా చూడటం, వారి హక్కులను కాపాడటం, అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను అమలు చేయడం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతుంది. కాబట్టి పిల్లల హక్కులను కాపాడటం, వారిని వ్యవస్థ నుంచి రక్షించడం మనందరి బాధ్యత. ఒక పిల్లవాడు పాఠశాలను వదిలేస్తే కేవలం ఒక విద్యార్థి తగ్గడు. దేశం ఒక ఉపాధ్యాయుడిని కోల్పోవచ్చు, ఓ వైద్యుడిని కోల్పోవచ్చు, ఓ శాస్త్రవేత్తలను కోల్పోవచ్చు, ఓ ఐఏఎస్ అధికారిని కోల్పోవచ్చు, ఓ గొప్ప నాయకుడిని కోల్పోవచ్చు. నేడు చదవని పిల్లవాడు రేపు నైపుణ్యం లేని కార్మికుడిగా మిగిలిపోతాడు. అది మన దేశ ఉత్పాదకతను తగ్గిస్తుంది. అందుకే బాలకార్మిక వ్యవస్థ కేవలం పిల్లల సమస్య కాదు, ఇది దేశాభివృద్ధికి సంబంధించిన సమస్య. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. చైల్డ్ లేబర్ అమెండ్మెంట్ యాక్ట్ 2016, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య. ఈ చట్టం ప్రకారము పిల్లలను ఎలాంటి పనుల్లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే యజమానులకు జైలు శిక్ష, భారీ జరిమానా తప్పవు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటిది మరొక పథకం సమగ్ర శిక్ష అభియాన్ మరియు పిఎం పోషణ్. బడి బయట పిల్లలను బడిలో చేర్పించడానికి, ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించేలా, వారికి పౌష్టిక ఆహారం అందించడానికి కేంద్రం నిధులు కేటాయిస్తుంది. పేద కుటుంబాల పిల్లలు పాఠశాలకు రావడానికి ఇది ముఖ్య కారణమైంది. కేజీబీవీ పాఠశాలలు ప్రధానంగా బడి మానివేసిన బాలికల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. బాలకార్మికులను గుర్తించి వారిని రక్షించి పునరావాసం కల్పించడానికి ఆన్లైన్ వేదిక అయినటువంటి పెన్సిల్ పోర్టల్ ఉంది. ఎవరైనా చైల్డ్ లేబర్ని చూస్తే ఇందులో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము కూడా బాలకార్మిక

ఆర్థిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే విద్య సంక్షేమ రంగాల్లో అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తుంది. గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్సు, కేజీ టు పీజీ విద్యా లక్ష్యము, మధ్యాహ్న భోజనము, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వసతి గృహాలు, అందులో ఉండే పిల్లలకు నాణ్యమైన ఆహారము వంటి చర్యలు పిల్లలను పాఠశాలల్లో నిలుపుతున్నాయి. ఈ సంవత్సరం నుండి అల్పాహారం కూడా విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఆపరేషన్ ముష్కాన్ అండ్ ఆపరేషన్ స్మెలులో భాగంగా తెలంగాణ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఏటా వేలాది మంది వీధి బాలలను, బాలకార్మికులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. అయితే చట్టాలు ఎన్ని ఉన్నా సరిపోవు. ఒక చేత్తో చప్పట్లు కొట్టలేము కదా. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో సమాజము కూడా భాగస్వామ్యం కావాలి. సమాజము ముందుకు రావాలి. మన భారతదేశములో అందున మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ రంగంలో, హోటళ్లలో చట్టాన్ని కళ్ళుగప్పి ఇంకా బాలకార్మికులు మగ్గిపోతూనే ఉన్నారు. కాబట్టి చట్టాన్ని శాసించే జిల్లా స్థాయి అధికారులు మైనింగ్ ఏరియాలు, ఇటుకల బట్టీలపై ఆకస్మిక దాడులు పెంచాలి. బాలకార్మికులను ఉంచుకున్న యజమానుల లైసెన్సులను రద్దు చేయడమే కాదు, వారిని జైలుకు పంపినప్పుడే ఇతరుల్లో భయం వస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాసే ఏ శక్తినైనా సరే అణిచివేస్తేనే బాలకార్మికులు ఉండరు. అందుకే కార్మిక శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ కలిసి పనిచేయాలి. రక్షించిన పిల్లవాడిని తిరిగి పాఠశాలలో చేర్చాలి. కుటుంబాన్ని ఆదుకోవాలి. బాల్యాన్ని అమ్ముకునే వ్యాపారులకు కఠిన శిక్షలు అమలు చేయాలి. ఉపాధ్యాయులైనటువంటి మిత్రులకు మనవి, మీరు ఉద్యోగులు కాదు, జాతి నిర్మాతలు. ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, సమాజానికి కాపలదారు. పాఠశాలకు రాని పిల్లలను గుర్తించి ఇంటింటికి వెళ్ళి కారణాలు తెలుసుకోవాలి. డ్రాప్అవుట్ పిల్లలను తిరిగి బడిలోకి తీసుకురావాలి. ఒక విద్యార్థిని తిరిగి పాఠశాలకు తీసుకురాగలిగితే అది 100 పాఠాలు చెప్పిన దానికంటే గొప్ప పని. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు చెప్పేది ఒకటే, మీరు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి. బాలకార్మికులు ఎక్కడ ఉన్నా చైల్డ్ లైన్ నెంబర్ 1098కు సమాచారం అందించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంలో మీ పాత్ర అనన్య సామాన్యం. డ్వాక్రా మహిళలకు విజ్ఞప్తి, మీ కుటుంబ ఆర్థిక శక్తి మీరే. మీరు నిర్ణయిస్తే గ్రామంలో ఒక బాలకార్మికుడు కూడా ఉండడు. మహిళాశక్తి తలుచుకుంటే సాధించలేనిది లేదు. మీ పక్కింట్లోనో, మీ వీధిలోనో ఏ తల్లిదండ్రులైనా పిల్లలను పనికి పంపుతుంటే వారిని నిలదీయండి. డ్వాక్రా మీటింగుల్లో దీనిపై తీర్మానాలు చేయండి. అదేవిధంగా యువతకు మరియు యువజన సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ విజ్ఞప్తి, యువతే సమాజ మార్పుకు ప్రాతిక. సోషల్ మీడియాలో రీల్స్ చేయడమే కాదు, సమాజాన్ని మార్చడం కూడా యువత బాధ్యతే. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా మీరు పనిచేయాలి. మీరు మీ ప్రాంతాల్లో అక్కడ ఒక్కరు కూడా బాలకార్మికులు లేకుండా చూడాలి. ప్రతి గ్రామంలో బాలకార్మిక వ్యతిరేక యువజన కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. టీ దుకాణాలు, గ్యారేజీలు, హోటళ్లలో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాలి. బాలకార్మికులు కనిపిస్తే వారిని పాఠశాలలో జాయిన్ చేయాలి. బాలకార్మికులుగా పనిచేస్తున్న సంస్థ, వ్యవస్థల యజమానులకు ప్రభుత్వ చట్టాల గురించి, శిక్షల గురించి చెప్పి మరోసారి ఇలా జరగకుండా చేయాలి. చెప్పినా వినకుండా యజమానులు ఉన్నట్లయితే బాల బాలికలతో పనిచేయించుకునే అట్టి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సమాచారం అందించాలి. అదేవిధంగా సమాజం అంతా కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరము ఉంది. మన కళ్ళ ముందు టీ దుకాణాల్లో ఒక చిన్నారి పనిచేస్తుంటే చూస్తూ ఉంటాం, బాధపడతాం కావచ్చు, కానీ ఫిర్యాదు చేయం. అక్కడే సమస్య ఉంది. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండేవాడు కూడా ఆ అన్యాయములో భాగస్వామి. మన ఇంట్లో, దుకాణములో, వ్యాపారంలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండకూడదు. ఒక చిన్నారి పనిచేస్తుంటే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కాదు, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. పాఠశాల గుమ్మం దాటాల్సిన పిల్లవాడు ఫ్యాక్టరీ గుమ్మం దాటితే అది కుటుంబము యొక్క ఓటమి మాత్రమే కాదు, సమాజము యొక్క వైఫల్యం కూడా. దేశానికి ప్రమాదం సరిహద్దులో ఉన్న శత్రువు కాదు. పాఠశాలలో ఉండాల్సిన పిల్లవాడు పనిలో ఉండటమే దేశానికి అత్యంత ప్రమాదకరం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సంక్షేమ కార్యక్రమం కాదు, ఇది జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమం. బాలకార్మిక నిర్మూలన అనేది ఒక శాఖ పని కాదు,
అది

0: దేశభక్తితో కూడుకున్న పని. మనం పిల్లలకు దానం చేయాల్సింది అన్నం కాదు, అవకాశం. మనము వారికి ఇవ్వాల్సింది జాలి కాదు, జ్ఞానం. మన దేశానికి అవసరమైనది కూలీలు కాదు, సృజనకర్తలు కావాలి. ఈరోజు ఒక పిల్లవాడిని పాఠశాలకు చేర్చడం అంటే రేపటి భారతదేశానికి ఒక నాయకుడిని తయారు చేయడం. అందుకే రండి అందరం కలిసి ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం, బాలకార్మిక రహిత భారతదేశాన్ని, బంగారు తెలంగాణను నిర్మిద్దాం. మన గ్రామములో, మన మండలములో, మన జిల్లాలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండకూడదు. ఒక్క పిల్లవాడు కూడా చదువు మధ్యలో మానివేయకూడదు. ఒక కళ కూడా పేదరికం చేత చనిపోకూడదు. ప్రతి పిల్లవాడు పాఠశాలలో ఉండాలి. ప్రతి చేతిలో పుస్తకం ఉండాలి. ప్రతి కంటిలో కళ ఉండాలి. ప్రతి హృదయములో ఆశ ఉండాలి. బాల్యం అమ్మకానికి కాదు, బాల్యం అభివృద్ధికి. పిల్లలను పనిలోకి కాదు, పాఠశాలలోకి పంపుదాం. బాల్యాన్ని రక్షిద్దాం. భారత భవిష్యత్తును నిర్మిద్దాం. తల్లిదండ్రులందరికీ, పిల్లలందరికీ నాదొక విన్నపం. కూలి పనులకు వెళ్లే పిల్లల చేతులకు కలం అందించండి. హోటల్ ప్లేట్లు కడిగే చేతులతో కంప్యూటర్ కీబోర్డు తాకించండి. పారలు సుత్తెలు పట్టుకునే చేతుల్లోకి పుస్తకాలివ్వండి. ఈ విధంగా భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో మనమందరం నిలుపుదాం.
1: ఇంతవరకు బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాల్యం అమ్మకానికి కాదు, భవిష్యత్తు నిర్మాణానికి శ్రీ దుప్పటి మొగిలి గారి ప్రసంగం విన్నారు.
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో
4: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Sunil Verma. The headlines. Center signs historic tripartite MOU with Assam and Nagaland governments for exploration and production of crude oil and natural gas in the two states. Government issues advisory about growing threat of cyber criminals using artificial intelligence to bypass security systems and target financial infrastructure. External Affairs Minister S. Jayashankar calls for diversified supply chains and greater international cooperation amid ongoing conflicts. US President Donald Trump calls off new military strikes on Iran, citing breakthrough in talks to end war. Hosts England to take on Sri Lanka in opening match of ICC Women's T20 Cricket World Cup in Birmingham today. And in football, co-hosts Mexico beat South Africa 2-0 in inaugural match of FIFA World Cup 2026. In a significant development, the centre has signed a historic tripartite memorandum of understanding MOU with governments of Assam and Nagaland for exploration and production of crude oil and natural gas in the two northeastern states. The MOU was signed in the presence of Union Home Minister Amit Shah, Petroleum Minister Hardeep Singh Puri, Assam Chief Minister Himanta Biswa Sarma and his Nagaland counterpart Nephew Ryu. Speaking on the occasion, Mr. Shah said that the signing of the MOU is a historic moment and it will enhance the prospects for oil and natural gas exploration in the country.
5: With just this one MOU, we will be able to increase our oil extraction capacity from 1,000 to 1,500 barrels per day to more than 10 times that level. In a single field, there is also a potential recovery of over Rs. 15,000 crore. If oil and gas reserves across Nagaland are properly extracted, I believe it will significantly reduce our dependence on foreign countries, which currently supply us due to our shortages in this sector.
6: वो निर्भरता काफी हद तक हम पूरी कर पाएंगे.
4: Assam Chief Minister Himanta Biswa Sarma said that boundary issue between Assam and Nagaland is a long-standing issue due to which the natural resources lying in the area could not be utilized for the nation.
7: In the area, we see immense potential of hydrocarbon. At the initiative of Union Home Ministry, particularly at the initiative of Honorable Union Home Minister, both Assam and Nagaland is joining hands.

0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 918 6142.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా శక్తి ఈ చిత్రం కోసం హేమచంద్ర సైంధవి ఆలపించిన రామజోగయ్య శాస్త్ర గీతం. సంగీతం మణిశర్మ.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమలో తరువాతి పాట అతిథి దేవో భవ. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ నూతన మోహన్ ఆలపించిన భాస్కర భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: మన్మధుడు ఈ చిత్రం కోసం వేణు సుమంగళి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం కోసం మహాలక్ష్మి అయ్యర్ శిల్పారావు ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం శంకర్ ఇషాన్ లై.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక

0: ఆరోగ్య కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: చిత్రసీమలో తర్వాత పాట ఓజీ. ఈ చిత్రం కోసం శృతి రంజని ఆలపించిన కళ్యాణ్ చక్రవర్తి గీతం. సంగీతం ఎస్ఎస్ తమన్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ గానం చేసిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నిన్ను కోరి ఈ చిత్రం కోసం కార్తిక్ చిన్మయి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం గోపీ సుందర్.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట ఇద్దరమ్మాయిలతో ఈ చిత్రం కోసం డేవిడ్ సిమోన్ అనిత ఆలపించిన విశ్వగీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఛాంపియన్ ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

చిత్రసీమలో తర్వాత పాట శశి చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం అనిల్ చిలువేరు.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 1642.
1: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్

0: ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రం.
2: ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ చేరుకుంటారు. అక్కడ 132 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న రాష్ట్రపతి ఉద్యానవన నిర్మాణం పనులను పరిశీలించడంతో పాటు రేపు ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పెరేడ్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం అస్సాం నాగాలాండ్ రాష్ట్రాల మధ్య కుదిరిన త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ఈశాన్య ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఒప్పందం ద్వారా సదరు ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణకు మార్గం సుగమం అవుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు సీఎంతో చర్చించాలని తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ దేశంలో కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దీని ద్వారా సుమారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఆలిండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను విజ్ఞప్తి చేసింది. ఈ వర్షాకాలం సీజన్లో పంటలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాయి. వీలున్నంత వరకు తక్కువ నీటితో పండే పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాయి. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నమెంటులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం మెక్సికో నగరంలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణకొరియా 2-1 గోల్స్ తేడాతో చెక్ రిపబ్లిక్ జట్టుపై విజయం సాధించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ANNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

2408052 నంబర్కి రిక్వెస్ట్ చేసేయండి. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా వినబోతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట. 20 నెలల సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించారు.

0: మీరు విన్నా ఈ పాట నువ్వే నువ్వే చిత్రం కోసం. ఉదిత్ నారాయణ్ నిత్య సంతోష్ని పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించినందుకు కృతజ్ఞతలు అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా కోరుతున్నారు. అలాగే వెంకటేష్ నందిపేట నుండి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 2002-2010 టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మాకు రిక్వెస్ట్ పంపించగలరు. మా ఫోన్ నంబర్ 0402-3240852. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లబ్లో సమయం 10:10.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ భువనగిరి నుండి మాదాసు సత్యనారాయణ కవిత కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది రెడీ మూవీ నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఖుషీ మూవీ నుండి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటూ జోగులాంబ గద్వాల జిల్లా నుండి కలిత్కర్ ఆనందరావు, చాగాపురం ప్రదీప్ కుమార్, నల్లపోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత కోరుతున్నారు. అలాగే ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్ కోరుతున్నారు మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:22:54. ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం ఘర్షణ మూవీ నుండి ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, అలాగే ఒక మంచి పాట కోసం రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మే బిల్లు రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం శ్రీనివాస్ పాడిన ఈ పాట

సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మనసంత నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సంహృత, ఉమ్మేడ నుండి దివాకర్, విమల, యష్ణ కోరుతున్నారు. అలాగే కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సంతోషం మూవీ నుండి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అని కోరుతున్న శ్రోతలు శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్, శివకుమార్, రాజ్ కుమార్, నరసింహమూర్తి, అలాగే వరంగల్ కరీమాబాద్ నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం కేకే ఉషా పాడిన ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:41:40. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2002-2010 టైమ్ బౌండ్లో వచ్చిన సాంగ్స్ని ప్లే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్లే చేసుకోబోతున్న పాట మగధీర చిత్రం కోసం రీటా అనూస్ పాడిన పాట. మరి ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గా నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ, పూజా, లోహిత్ ఓల్డ్ శివగంగా నగర్ నుండి ధనరాజ్, సునీత కోరుతున్నారు. అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తిరాజ్, రాజ్ కుమార్, సరోజ, సంతోష్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.

మాకోసం వినిపించండి అంటూ కన్నగిరి సత్యనారాయణ, ఇందిరాదేవి, మేధాంశ్ అనిరుద్ధ్, శ్రేయాంశ్, హస్తినాపురం ఈష్ నుండి కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాఘవ, శ్రీభు కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ ట్రాక్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో చివరిగా రాబోతున్న పాట అతడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్నందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ రాజేశ్వర్, మీనా లోకేశ్వర్, విక్రాంత్, లావణ్య, దుర్గయ్య, కృష్ణవేణి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే చప్పల్ బజార్ నుండి మేడిశెట్టి కొండలరావు, శ్రీనివాస్ పార్షిగుట్ట నుండి అఖిల, అరుణ, రాజేందర్, స్వర్ణలత కోరుతున్నారు. అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట ఇప్పుడు జ్యోతి సైన్ ఆఫ్ చెప్పేస్తుంది. మరి గుర్తుకొస్తున్నాయిలో మిమ్మల్ని పలకరించడానికి నెక్స్ట్ ఆర్జే అనుపమ రెడీగా ఉన్నారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 1 జూలై నుంచి ప్రారంభించబోయే VBGRAMJI పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి 3,825 కోట్లకు పైగా కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఈ కొత్త పథకం కింద గ్రామీణులకు 125 రోజుల పని దినాలు లభిస్తాయని, చేసిన పనులకు వారం రోజుల్లోనే వేతనాల చెల్లింపు జరుగుతుందని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో వివిధ పథకాల కింద జరుగుతున్న పనుల పర్యవేక్షణకు జిల్లాకు 2 చొప్పున 16 మంది ఉన్నతాధికారులను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. జల్ జీవన్ మిషన్, పీఎం సురక్ష బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో పగడ్బందీగా అమలయ్యేలా చూడాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్యసభ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు వల్లే నామినేషన్ను తిరస్కరించారన్న ప్రచారాన్ని ఖండించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం 3:30 విడుదలవుతాయని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అలువాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. భారత పిస్టల్ షూటర్లకు హై పెర్ఫార్మెన్స్ కోచ్గా సేవలందిస్తున్న ప్రముఖ కోచ్, ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన 49 ఏళ్ల జస్పాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశాలుండగా మరికొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదమూ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANNewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు. ఫ్రైడే మార్నింగ్ షో వేస్తున్నాం, రండి హో.

ఒక ధార్మిక ప్రవచనకర్త చిత్రం గురించి చెప్పడం గమనార్హం. ఇంతకీ ఇన్ని విశేషాలు సంతరించుకుని మీ ముందుకు ఈరోజు ముస్తాబాయ్ వచ్చిన ఫ్రైడే మార్నింగ్ షో ఏ సినిమానో గెస్ట్ చేయండి.

లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధీర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఫ్రైడే మార్నింగ్ షోకి అత్యంత ఉత్సాహంగా స్పందించేస్తున్నారు మన శ్రోతలందరూ. బాలకృష్ణ నరసంపేట నుంచి, అలాగే ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరంబాగ్ నుంచి, సిరి రఘు సికింద్రాబాద్ నుంచి, రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుంచి, అండ్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, వీరందరూ చాలా ఉత్సాహంగా ఈ చిత్రం మాకేంటో తెలుసు అని జవాబు కూడా పంపించేశారు. తొలి వాన చినుకు తర్వాత వచ్చే మట్టి సువాసన ఈ చిత్రం. కమర్షియల్ చిత్రాలతో విసిగెత్తిపోయిన ప్రేక్షకుల మనసులో పన్నీరు చల్లిన అద్భుతం ఈ చిత్రం. 4.5 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా సౌరభాలు విరుస్తూనే ఉన్న సినిమా. సగటు భారతీయుడికి సంస్కృతి, కళల పట్ల బాధ్యతను గుర్తు చేసిన అద్వితీయ కళాత్మక చిత్రం.

0: తెలుగు మన మాతృభాష అయినందుకు సంతోషంతోనూ, అద్భుతమైన చిత్ర రారాజం గురించి మీతో విశేషాలను పంచుకునే అవకాశం వచ్చినందుకు కించిత్ గర్వంతోనూ, కళల పట్ల వినమ్రమైన నమస్సులతో వివిధ్ భారతి వేదికగా తీసుకువచ్చాను శంకరాభరణం చిత్ర విశేషాలను ఈరోజు ఈ శుక్రవారం ఉదయం మార్నింగ్ షోగా.
1: చెప్పు, హిందోళానికి ఆరోహణ ఏమిటి?
2: సగమ్మ తనిస.
1: అవరోహణ?
2: సన్నిధమ్మ కస.
1: మరి ఆ రిషమ ఎక్కడి నుంచి వచ్చింది? స్వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే.
3: నిజమేలేండి, వృషభం పడితే మరి.
1: ఏమిటది, వృషభవా రిషభవా?
3: రిషభమేనండి, రిషభమే. ఏదో పొరపాటు అన్నాను, దశమం పడితే హిందోళం కాదు కదా, చారుకేసు అవుతుంది. కాదండి, చారుకేసు ఎట్ అవుతుంది, కాఫీ కాఫీ అవుతుందండి.
1: నువ్వు లేకరికి ముందు

0: విషమవాన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి. సంగీతం గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉందయ్యా. తెలిస్తే తెలిసినట్లుండాలి, లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి.
1: అది కాదండి
2: గతం రీల్లా కనిపిస్తుందా? భారతీయ కళను ప్రపంచ స్థాయి చిత్రంగా మలిచి సంస్కృతి అంటే ఇది, కళ అంటే ఇది అని గౌరవాన్ని అందిపుచ్చుకున్న తెలుగు సినిమాకే అలంకారం ఆభరణం, శంకరాభరణం. కళలు కళ తప్పుతున్న రోజుల్లో మనకు దారి చూపి ఇది మన సంస్కృతి, దాని పట్ల మనకుండాల్సింది గౌరవం మాత్రమే కాదు బాధ్యత అని గుర్తుచేశారు కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. ఇది మన సమాజానికి అందించిన మేలుజాతి వజ్రం. కోహినూర్ వెలుగు కూడా ఈ శంకరాభరణం ముందు వెలవెలపోతుందేమో కదా.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాల రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 20 నిమిషాలు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం తెలుగు సినిమాకే చిత్రరారాజం శంకరాభరణం చిత్ర విశేషాలు. మరి ఈ సినిమా కథ ఎలా మొదలైందో తెలుసా? సిరిసిరి మువ్వ హిందీ వర్షన్ సర్గం షూటింగ్ చేసుకుని బొంబాయి నుంచి తిరుగు ప్రయాణం కట్టారు కళా తపస్వి. కమర్షియల్ హంగులు లేకుండా 6 ఫైట్లు, 5 డ్యుయెట్లు, హీరో అంటే ఇలా ఉండాలి, ఇలాంటి సూత్రాలను చెరిపేసి అమ్మ లాలనలా, ఆత్మ అందరంగంలా, హృదయ నాదంలా, నా అంతరంగ ఆవిష్కరణలా ఉంటూనే కళాత్మక చిత్రం తీయాలి అని చెప్పి వారికి అనిపించిందట. నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు ఓకే చెప్పేశారు. సామెత చెప్పినట్టు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా అన్నీ అమరిపోయాయా? మాట్లాడుకుందాం.

0: దర్శక నిర్మాతలు కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక దశలో ఈ సినిమాకు ముఖ్య పాత్రలో శివాజీ గణేశన్ కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ అయితేనో అని చెప్పి అనుకున్నారట. కానీ అడగలేదు. రెబెల్ స్టార్ కృష్ణరాజు గారిని అడిగారు. వారు నమ్రతగా తిరస్కరించారు. నా ఇమేజ్కి ఈ చిత్రం సరిపోదేమో, నేను చేస్తే బాగుండదేమో అని చెప్పి అన్నారు. అప్పట్లో వైజాగ్లో డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న జేవీ సోమ్యాజుల్ గారిని స్క్రీన్ టెస్ట్ వేసి ఓకే అనుకున్నారు. మరి మరో ముఖ్య పాత్రకు మంజు భార్గవి గారిని సెలెక్ట్ చేశారు. ఈ చిత్రం గురించి వారి మాటల్లోనే విందామా.
1: ఈ ఆభరణం వచ్చి డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారి ద్వారా వచ్చింది నాకు అంతే. ఎన్నో సినిమాలు, ఎన్నో కోట్లాది సినిమాలు తీశారండి. ఆఫ్టర్ 40 ఇయర్స్ పీపుల్ ఆర్ స్టిల్ రిమెంబరింగ్. సో ఇది దైవాధీనం అనాలి అంతే. శివుడు హీ వాంట్ మూవీ టు బి మేడ్ వేర్ పీపుల్ కెన్ రిమెంబర్ శంకర అంతే చెప్పాలి.
2: ఓ దౌర్భాగ్యుడి పాపానికి రూపం నా కడుపున ఊపిరి పోసుకుంది. అదృష్టాన్ని మించి ఆశించానేమో. జీవితాంతం మీ పాదసేవ చేసుకోవాలన్న నా కోరికనే మిగిపోయింది. అందుకే పుట్టబోయే నా బిడ్డకి మీ పేరు పెట్టి పిలుచుకుంటాను. మీకు అభ్యంతరమా బాబు గారు? మీరే చెప్పేవారు శంకరాభరణం అంటే విషనాగం అని. ఆ విషకీటకం శంకరుడికే ఆభరణమైందని. నాలో రూపం దిద్దుకుంటున్న విషబీజం ఈ శంకరుడి పాదాల చెంతకు చేరుకోగలిగితే నాకు ఆనందం చాలు బాబు.
0: అన్నీ మెల్లిమెల్లిగా అమర్చుకుంటున్న సమయంలో పాటలు, శాస్త్రీయ సంగీతపు కనీస సంగతులు కూడా తెలియని నేను పాడడం ఎంతమాత్రం భావ్యం కాదని నమస్కరించేశారట బాలసుబ్రహ్మణ్యం గారు. కేవీ మహాదేవన్ గారికి ఫోన్ కాల్ వెళ్ళింది. మామ, బాలు పాడేటట్టుగా ట్యూన్ కడతావు కదా అని. ఎందుకంటే తెరపైన కనిపించేది శంకర శాస్త్రి గారే హీరో, కానీ తెర వెనుక మాత్రం మన బాలసుబ్రహ్మణ్యమే హీరో అని చెప్పి అన్నారట. అన్నట్టుగానే తెర వెనక హీరోకు తొలి జాతీయ పురస్కార సత్కారం శంకరాభరణమే ఆ శంకరుడి ఆభరణంగా అందింది.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈ రోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం మన తెలుగు చిత్ర రారాజం శంకరాభరణం చిత్ర విశేషాలు. నేను మీ రేడియో సఖి అనుపమ. తొలిపాట ఓంకారనాదాలు షూటింగ్ చేశారు, తొలి సీన్ గుర్తుందా? అలా కాలాన్ని వెనక్కి తిప్పేసి చెప్పేనా? మరి హీరో అంటే స్టైలిష్గా ప్యాంటు టీషర్ట్ వేసుకొని బైక్ మీద ఎంట్రీ, ఇది రొటీన్. సహజంగా ప్రతి సినిమాలో దాదాపుగా కనిపించే ఫార్ములా. కానీ మనం మాట్లాడుకునేది 9 నంది పురస్కారాలతో. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే శంకరుడికి నవకళలు ఆపాదించి సౌందర్యాన్ని నింపిన శంకరాభరణం గురించి. పాత నీరు కావి పంచే, చేతిలో చెంబు, 60 సంవత్సరాల వృద్ధుడు, బట్టలు ఆరేసుకుంటే ధోవతి అంత, కళ కోసం జీవితాన్నే అంకితమిచ్చిన శ్రీమంతుడి బోసిన ఉలా చిగులు, ఇది తొలి సీన్. అసలు ఎవరైనా చూస్తారా? ఎలా ఇలాంటి సీన్ చూసి కుర్చీలు వదిలేసి వెళ్లిపోయిన వాళ్లు అదే కుర్చీల కోసం ఎగబడి టిక్కెట్లు ఎలా కొనగలిగారు?

0: అల్లు రామలింగయ్య గారి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరో కళావేదికను పునరుద్ధరిస్తారట, ఎరా పాడతావా అని పెళ్లి శుభలేఖల పేర్లు రాస్తూ నర్మగర్భంగా అడగడం, దానికి పెళ్లికొడుకు తల్లి నిర్మలమ్మగారు పొంగిపోవడం, బాబుగారి పాట అనడం చిత్రంలో ఎంత సున్నితంగా చూపించారో. పాశ్చాత్య ధోరణులతో, ఫారెన్ పోకడలతో సంగీతాన్ని ఖూనీ చేస్తున్న యువతరాన్ని శంకరశాస్త్రిగారు ఖండించి బుద్ధి చెప్పడం కూడా అంత గంభీరంగానే చూపించారు. ఈ షాట్ గురించి విశ్వనాథ్ గారు అన్నమాట ఏంటో తెలుసా? అక్కడ ఆయన అంత ఖచ్చితంగా చెప్పి పాడితేనే ఆ యువరక్తానికి అర్థమవుతుంది. అక్కడ సున్నితత్వం పనికిరాదు. కొన్నిసార్లు పిల్లాడికి కొట్టి మరీ చెప్పాలి కదా అని అన్నారు.
1: మనదేదో సా పా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది? నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి.

0: Hereafter, don't be silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. Sangeetaniki bhasha bhedalu, swara bhedalu undavu. Adi oka anantamaina amruta vahini. Ye jati vadaina, ye matam vadaina, ye desam vadaina, aa jeevadharalo daham teerchukovachu. Oka rakamaina sangeetam goppadani, maroka rakamaina sangeetam athamamainadani nirnayinchadaniki manam evaram. మన ప్రాచీన సంగీతాన్ని సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీత ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం.
1: కెమెరామన్గా బాలు మహేందర్ గారు, కానీ సినిమా మధ్యలో వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దర్శకుడిగా అవకాశం రావడంతో విశ్వనాథ్ గారి అనుమతి తీసుకుని వెళ్లిపోతే వేరొకరు, అంటే బాలు మహేంద్ర గారి అసిస్టెంట్ కస్తూరి గారు పూర్తి చేశారు. అప్పటికి 5 పాటలు రికార్డింగ్ అయ్యాయి. చివరి పాట దొరకునా రాయాలి. కానీ ఇక్కడ వేటూరి గారికి ఆరోగ్యం అస్సలు బాలేదు. ఎలా? వారు కూర్చొని అలాగే హాస్పిటల్ బెడ్ మీదే రాసిచ్చారు. ఈ పాట నేను మాత్రమే రాయాలి, ఈ పాట రాశాక నాకేం జరిగినా పర్వాలేదు అన్న శివ సంకల్పంతో పూర్తయింది ఆ పాట. వినేద్దామా?

0: ఆ పాటలో చెప్పినట్టు ఇలాంటి సినిమాలు మీ ముందుకు తీసుకురావగలడం మాకు కూడా ఇలాంటి సేవ దొరకునా అని అనిపిస్తుంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం చిత్రరారాజం, ఆణిముత్యం, శంకరాభరణం చిత్ర విశేషాలు. అన్నవరం గుడిమెట్లు, ప్రసాదం, బామ్మ కావుడు, ఒరే నా మరచెంబురా, ఇలాంటివన్నీ గుర్తున్నాయా? చంద్రమోహన్ గారు తొలిచూపులనే రాజలక్ష్మిని చూసి ప్రేమించడం ఎంత న్యాచురల్గా చూపించారు కదా. పెళ్లి చూపులప్పుడు తులసి మంజు భార్గవి కొడుకు శంకరం, అక్క అబ్బాయి నచ్చితే స్టీల్ గ్లాసు లేకపోతే గాజు గ్లాస్ తీసుకో అనడం, అలాగే తల్లి దగ్గరకు వెళ్ళి పాడడం, ఇలాంటివి ప్రతి ఒక్క సీన్ మనరంజకంగా మనకి ఎంతో ఇష్టంగా తెరపైన కనిపిస్తాయి. పెళ్లి కొడుకు రాగాల పేర్లు చెప్పలేక అటు తర్వాత గుళ్ళో పాట పాడి

0: సాక్షి రంగారావు గారితో శంకరశాస్త్రి గారి సంభాషణ గుర్తుందా? సుఖాల్ని కలిసి అనుభవించాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందామని అప్పు చేసిన డబ్బుతో కొంత అతని చేతిలో పెట్టడం చూసి ప్రేక్షకులంతా థియేటర్లలో కదిలిపోయారట. మరి కథ మనం అత్యంత క్లుప్తంగా చెప్పుకుంటే, భారతీయ కళల పట్ల అత్యంత అంకిత భావంతో ఉండే శంకరశాస్త్రి గారికి తులసి మంజు భార్గవి అనుకోని పరిస్థితులలో కలుస్తుంది. ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సమాజం ఆయన్నే వెలివేస్తుంది. ఒక జమీందారు చేసిన అత్యాచారం తర్వాత దారి తెలియక ఆశ్రయం పొందుతున్న స్త్రీమూర్తి గురించి సమాజ నిరాదరణను కూడా ధిక్కరించిన ప్రగతిశీలమైన ఆలోచనలున్నవాడు శంకరశాస్త్రి. కళావైభవం తగ్గినా తన వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చుకోడు శంకరశాస్త్రి, అస్సలు రాజీ పడడు.
1: బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరిగిపోయిందమ్మా. మంచంలో తీసుకు తీసుకు పోయింది పాప. మీ అమ్మ జబ్బు పడడంతో మీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కానీ ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన యావతి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవిగో కాగితే.
2: ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయకష్టం చేసు బ్రతికాను, శరాన్ని చేర్చవలసిన చోటుకి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు.
1: నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకార్యానికో పుణ్యకార్యకో వినియోగించవచ్చుగా.
0: ఇక్కడ తులసికి ఒక కొడుకు పుడతాడు. ఎలాగైనా శంకరశాస్త్రి గారి దగ్గర చేర్చి ఒక గొప్ప మనిషిగా కళాకారుడిగా తీర్చిదిద్దాలనుకుని కొడుకుని పంపిస్తుంది. శంకరశాస్త్రి గారి పట్ల ఆమెకున్నది కేవలం కళారాధనే. ఆయన అప్పుల్ని తీర్చి ఆయన పేరిట కళావేదిక స్థాపించడంలో అనిర్వచనీయమైన తృప్తి పొందిన తులసి ఆ కళాకారుడి మరణంతోనే తాను కూడా ప్రాణం విడుస్తుంది. ఓహ్, క్లైమాక్స్ సీన్ గుర్తుకొస్తే ఇప్పటికీ కళ్ళు చెమ్మగిలుతాయి కదా.

అప్పట్లో జేవి సోమయాజులు గారు రోడ్డు మీద ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తే ఎగాదిగా చూసేవారట జనం. అదే శంకరశాస్త్రి గారికి తెరపైన నీరాజనాలు పట్టారు. పంజాబీలు, తమిళులు, ఒకరేంటి ఉత్తర దక్షిణ భారతీయులందరూ అందరినీ కదిల్చిన తెలుగు చిత్ర రారాజం, తెలుగు సినిమాకే తలమానికం శంకరాభరణం. ఆంధ్రా దాటి తమిళనాడులో శంకరా పాట రికార్డింగ్. అంతేనా, 3 రోజుల పాటు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ధార్మిక ప్రవచనకర్త ప్రసంగించడంతో అర్థమైంది తెలియని వారి ఎందరికో ఈ చిత్ర గొప్పదనం. కేరళలో అయితే ఈ చిత్రం 7.5 సంవత్సరాల పాటు ఆడింది. సినిమా అంతా మలయాళంలో డబ్ చేసినా పాటలు

ఉత్తమ చిత్రంగా బంగారు నంది జాతీయ పురస్కారం. ఉత్తమ సంగీతానికి కెవి మహదేవన్ గారికి, నేపథ్య గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, గాయనిగా వాణి జయరాం గారికి జాతీయ పురస్కారాలు, ఎన్నో ఇతర అవార్డులు అందుకుంది శంకరాభరణం సినిమా. ఇందాక చెప్పుకున్నట్టు 9 నంది పురస్కారాలు కూడా. రష్యా, ఇటలీ, అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో ఆడింది. ఈ చిత్రానికి ప్రపంచమే ఛత్రం పట్టింది. మాటలు ఎక్కువగా లేకపోవచ్చు, అది తక్కువగా రాసిన జంధ్యాలగారి నేర్పరితనమా, భావాలను చూపాలనుకున్న దర్శకుడి అభిమతమా? భారతీయ కళను సినిమా మాధ్యమాన్ని ఉపయోగించి ప్రపంచానికి సగర్వంగా అలంకరించిన ఆభరణం శంకరాభరణం. భవిష్యత్తరాలకు చెప్పాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ప్రాచీనమైన కళలను రక్షించి గౌరవించి మన జీవన స్రవంతిలో అంతర్భాగంగా చేసుకోవలసిన బాధ్యత మనందరిది అని నేర్పుగా, ఓర్పుగా, కళాత్మకంగా మన మనస్సుల్లో చెక్కారు కళా యశస్వి. ఈ కార్యక్రమం విన్నాక నవతరంలో కూడా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను నేర్చుకొని గౌరవించి ముందుకు వెళ్తారన్న నమ్మకంతో వివిధ భారతి అందించిన ఆభరణం ఈ శంకరాభరణం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: पर और निफ्टी 221 अंक की वृद्धि से 23,382 पर कारोबार कर रहे थे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. ఈరోజు కవి రచయిత డాక్టర్ సీరాన్ నారాయణ రెడ్డి గారి వర్ధంతి. ఈ వర్ధంతిని పురస్కరించుకుని వారిని మనం గుర్తు చేసుకుందాం. వారు రాసిన పాటలు వింటూ చైతన్య స్ఫూర్తిలో

నెరవేరిస్తే ఎలా ఉంటుంది అని చార్ధామ్ యాత్ర. దీనికోసం కోట్లాది మంది ప్రార్థిస్తారు, ఒక్కచోటుకైనా కనీసం జీవితకాలంలో వెళ్లాలని. అందులో ఒకటి కేదార్నాథ్. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. స్వామి దర్శనం చేసుకున్నాక ఆనందంతో పుణ్యంతో తిరిగి వెళ్ళిపోతారు. మరి పర్యావరణవేత్త ప్రదీప్ సాంగ్వాన్ అందరినీ కలుస్తాడు. ఏం చెప్తాడు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో మరి నేను ఇందాక మీ అందరితో చెప్పాను కదా, ఒక చిరు బాధ్యతను కూడా మనం

మరి హిమాలయ పర్వత శ్రేణులు మన దేశానికి ఎంతో గర్వకారణం, అందానికి పుట్టిల్లు కూడా. కానీ వ్యర్థాలు, వేస్ట్తో నిండిపోయి అక్కడ కూడా పరిస్థితి మారిపోతోంది. పర్యావరణవేత్త ప్రదీప్ సాంగ్వాన్ హీలింగ్ హిమాలయాస్ బృందంతో కలిసి క్యారీ మీ బ్యాక్, అంటే నన్ను వెనక్కి తీసుకెళ్ళండి అనే ఐడియాతో ముందుకొచ్చారు. ప్రతి ట్రావెలర్కి ఒక చిన్న బ్యాగ్ అందిస్తారు. కేదార్నాథ్ దర్శనం తర్వాత అక్కడ పేరుకుపోయిన వ్యర్థం ఎంత మోయగలిగితే అంత, అంటే కిలో కానీ 2 కిలోలు కానీ అలా భుజం మీద వేసుకుని కిందకు తీసుకువెళ్ళాలి. అద్భుతంగా ఉంది కదా మన పర్వతాలని మనమే శుభ్రపరచుకోవడము. మరింత మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: పోయాడు.
1: అంతేనా?
0: ఇరుగట్లు వరుసుకునే వరద గోదావరిలా పరుగు పరుగున వచ్చి బయట చెంగులాగాడు.
1: ఆ పైన

కార్యక్రమం వింటూ చంద్రకళ గారు దీకొండ నుంచి ఒక పెద్ద కవిత రాశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి. మరి క్లుప్తంగా ఒక రెండు లైన్లు చదివైనా, గుళే పకావళితో మొదలైన అతని సినీ గీతాల గుబాళింపులు, కర్పూర వసంతాలు వెదజల్లుతూ ఎన్ని యుగాలైనా ఎగిరిపోని గంధాలు, చాలా చక్కగా రాశారు. మీకు తెలుగు భాష మీద పట్టుండడమే కాదు, మన రచయితలన్నా మన తెలుగు భాష పద కవితలు గురించైనా మీరు ఇంత చక్కగా చెప్తున్నారు, గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రదీప్ సాంగ్వాన్ గారి గురించి. హిమాలయాల్లో పేరుకున్న టన్నుల కొద్దీ వ్యర్థాలను చార్ధామ్ యాత్ర, ముఖ్యంగా కేదార్నాథ్ యాత్ర ముగించుకుని వచ్చిన అందరు ప్రయాణికులకి వీరొక సంచి ఇస్తున్నారు ఆ వ్యర్థాలను తీసుకురావడానికని చెప్పుకున్నాను కదా. టన్నుల కొద్ది వ్యర్థాలతో హిమాలయ శ్రేణులు అందాన్ని కోల్పోవడమే కాదు, దీనివల్ల పర్యావరణానికి హాని కూడా జరుగుతోంది.

కాస్త కాస్తగా ఆ వ్యర్థాలని కేదార్నాథ్ యాత్ర పూర్తయ్యాక కిందకు దిగేటప్పుడు ఆ వ్యర్థంలో కొంచెం కూడా మనము తెచ్చేశామనుకోండి, మన హిమాలయాలు ఊపిరి పీల్చుకుంటాయి. భారతీయుడిగా ఇది ప్రతి పౌరుడి బాధ్యత కాదంటారా? ప్రతి యాత్రికుణ్ణి వెంటపడి బతిమాలై అర్థం చేయించి బ్యాగ్ అందిస్తున్న ప్రదీప్ సాంగ్వాన్ చేసే నిస్వార్థ సేవకు హ్యాట్స్ ఆఫ్. పక్కవారి గురించి పట్టించుకొని ఈ రోజుల్లో పర్వత శ్రేణులను కాపాడే పవిత్రమైన పనిని భుజానికెక్కించుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. థ్యాంక్ యూ ప్రదీప్ సాంగ్వాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు.

ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలన నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యక్షులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్ స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సెనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని,

0: ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్లో సింధు జపాన్కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్య పరిష్కారానికి పటిష్టమైన చర్యలు.

0: ప్రగతి పథం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం.
1: ఇప్పుడు విందాం కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా పుష్ప 2 ఈ చిత్రంలో మహాలింగం పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం ఆదిపురుష్. ఈ చిత్రంలో రామజోగే శాస్త్రి రచించిన గీతాన్ని విందాం. అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా సంగీతం అందించారు. కార్తీక్ శ్వేతామోహన్ ఆలపించిన ఈ గీతం మనందరి కోసం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: ఇప్పుడు విందాం దేవరా. ఈ చిత్రంలో శిల్పారావు పాడిన రామజోగేశ్వరి గీతం, సంగీతం అందించారు అనిరుద్ధ్ రవిచందర్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రతిపథం సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12:53. ఇప్పుడు విందాం యానిమల్. ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ని పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు జానీ.

0: స్వీయ సంగీతంలో విశాల్ మిశ్రా ఆలపించిన యానిమల్ చిత్రగీతం విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్ 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: Mano Gener Engine.
1: ఇప్పుడు విందాం ఆచార్య. ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా పాడిన అనంత్ శ్రీరామ్ గీతం. సంగీతం అందించారు మణిశర్మ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ద రాజా సాబ్. ఈ చిత్రంలో విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన కృష్ణకాంత్ గీతం విందాం. సంగీతం అందించారు తమన్ ఎస్ఎస్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు పెంచిందని దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ నిధులతో మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు, దుకాణాలు, గోదాములు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఈ ఉదయం జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
1: 10 లక్షల వరకు మీకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు మంచిగా ఏదైనా బిజినెస్ లకు ఉపయోగపడండి. షాప్స్ పెట్టుకోండి, గోడౌన్స్ కట్టుకోండి. 30 లక్షలతో గోడౌన్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ స్థలం ఉంటే ఈ 3 సర్పంచ్ 4 సర్పంచ్ ఎక్కడ ఉన్నా మా మహిళా సంఘానికి ఒక గోడౌన్ ఇచ్చి ఇమిడియట్లీ కట్టేసేయాలి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ ప్రగతి వివరాలతో కూడిన బుక్లెట్లను పంపిణీ చేశారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రాజకీయాలకు అతీతంగా శుభ్రం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని షేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ నాగవాణి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణతో పాటు ఆనందకరమైన బాల్యాన్ని పొందే ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేశారు.
2: రేపటి నవ సమాజ నిర్మాణానికి నేటి బాలలే పునాదులు కాబట్టి వారి యొక్క బాల్యాన్ని చిదిమేయకుండా వారికి సరైనటువంటి రక్షణ కల్పిస్తూ వారికి విద్యావకాశాలను కల్పించే విధంగా ఉండాలి. 14 సంవత్సరాల వరకు పిల్లలు ఇంటి పరిస్థితుల్లో ఏ పని కూడా చేయడానికి లేదు.
0: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు నల్గొండ జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. బాలకార్మికులను గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బడియేడు పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. నిన్న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రితో సమావేశమైన ముఖ్యమంత్రి సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ కింద 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల విస్తరణకు 38,595 కోట్ల రూపాయల ప్రతిపాదనను సమర్పిస్తూ దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సంస్థల ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుడు కోదండరావు ఆకాశవాణితో మాట్లాడుతూ
3: శారీరక లేదా మానసిక రుగ్మతలు పూర్తిగా తగ్గించుకోవడమే కాకుండా ఆరోగ్యవంతంగా మారి ఆరోగ్య ఖమ్మంగాను అలాగే ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణగా రూపు చెందేందుకు నాంది పలకాలని అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ
0: ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని ఆయుష్ విభాగం ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులకు యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఆయుష్ ఆసుపత్రి యోగా శిక్షకుడు రాజమొగలి ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలన్నారు.
4: యోగా వల్ల ఏంటంటే హెడ్ఏక్ అనేది తగ్గిపోతుంది,

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

0: పెయిన్ కూడా తగ్గిపోతుంది. డయాబెటీస్ వాళ్ళు కూడా రావచ్చు, ఎస్పెషల్లీ లేడీస్ పీసీఓడి కానివ్వండి, లేకపోతే స్ట్రెస్ కానివ్వండి, పీసీఓఎస్ కానివ్వండి. సో అన్నిటి కూడా యోగా ద్వారా, డిఫరెంట్ ఆసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్ క్రియల ద్వారా మనం చాలా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
1: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆకాశవాణితో తెలిపారు.
2: ఈ 12 సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పలు పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే ముందుండడం అభినందించే విషయం.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ నల్గొండ జిల్లా కనగల మండలంలో సభాస్థలాన్ని, పార్కింగ్ స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని బూరుగూడ విద్యుత్ ఉపకేంద్రంలో రేపు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యుత్ శాఖ ఏడీఈ రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ గాలుల వల్ల చింతలమాలపల్లి మండలంలోని పంగిడి మాధర, గిన్నెదరి గ్రామాలతో పాటు ఆసిఫాబాద్ మండలం వాగుదాం గ్రామంలో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జిల్లా కేంద్రం నుంచి తిరియాని వెళ్లే దారిలో చెట్లు విరిగిపడడంతో అధికారులు వాటిని తొలగించారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే పరిస్థితులు ఉన్నాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ తెల్లవారుజామున నల్గొండలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగార్జున సాగర్, హాలియా ప్రాంతాల్లో గాలివర్షం కారణంగా గంటన్నరకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర ఆరోగ్య శాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఆ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో రోగులకు సేవల పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులను బదిలీ చేసినట్టు తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సమృద్ధి సాధించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, భద్రత, సమాన అవకాశాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20 మరి 1:20 అనగానే మనందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ఏంటి? షో టైం. ఎస్, షో టైం కి స్వాగతం. సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. షో టైం లో ఎలా పాల్గొనాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడే మేము వివిధ భారతికి అలవాటు పడుతున్నామండి అంటే 0402324052 0402024285 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, మేము అడిగే ప్రశ్నలకి జవాబు ఈ నంబర్కి పంపించేయడమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన గేమ్ షో, షో టైం. తొలి ప్రశ్న,

ఈరోజు బాల కార్మిక నిర్మూలన కోసం వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్గా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. అది ప్రతి సంవత్సరం జూన్ 12 చేసుకుంటాం, అవునా? మరి ఇది అంటే ఈ రోజుని ఎప్పటి నుంచి అంటే ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం? వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ని మనం ప్రతి సంవత్సరం జూన్ 12 జరుపుకుంటున్నాం. ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము? జవాబు తెలిస్తే 0402324082 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, బాల కార్మిక నిర్మూలన దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ని మనం ప్రతి సంవత్సరం జూన్ 12న జరుపుకుంటున్నాం కదా, ఇది ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 2002. మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, గజ్వేల్ నుంచి అనిత, బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, నాగారం నుంచి ఝాన్సీ కృష్ణ, సూరారం నుంచి రాణి సుప్రియ, వరంగల్ నుంచి భిక్షపతి, భూదన్ పోజంపల్లి నుంచి మార్కండేయానిత, ఉప్పల్ నుంచి శ్రీకాంత్, పంజగుట్ట నుంచి ఉమా, గీతానగర్ నుంచి నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, నెమాని నుంచి పున్న వెంకటేశం, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. ఒక్క షో టైం బోలెడంత ఆనందం మాత్రమే కాదు, బల్క్లో కంప్లైంట్స్ కూడా. మా పేర్లు చదవట్లేదు, మేము రైట్ ఆన్సర్స్ పంపించేశాము. మాకు కూడా తెలుసు మీ అందరూ చాలా తెలివైన వారు, సమయానికి వివిధ భారతి అంటే ఇష్టంతోటి జవాబులు కూడా పంపించేస్తారు. కానీ కాస్త మనం కూడా సమయాన్ని చూసుకుని చకచకా షోని ముందుకు తీసుకువెళ్ళిపోదాము. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో పాల్గొనాలంటే నంబర్ తెలుసు కదా, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. ఫోన్లు మీ అందరి చేతిలో ఉన్నాయని మాకు తెలుసు. ఆర్ మాధవన్ మనందరికీ చాలా ఇష్టమైన నటుడు కదా, ఈ మధ్య వీరికి ఒక ప్రతిష్టాకరమైన అవార్డు వచ్చింది. అంటే ఈ సంవత్సరం ఆర్ మాధవన్కు అందిన ప్రతిష్టాకరమైన అవార్డు ఏంటది? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

0: చెల్లీ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేశాం కదా. మరి ఇందాక షో టైంలో నేను అడిగాను ఆర్ మాధవన్ నటుడు కదా, వీరు అందరూ మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం వారికి అందిన ప్రతిష్టాకరమైన అవార్డ్ ఏంటో తెలుసా? పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం వీరిని సత్కరించింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు? అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. న్యావన్నది నుంచి శ్రీరామ్ నరేందర్, అలాగే సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్, అంకుషాపురం నుంచి సుదర్శన్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కర్ణాటక నుంచి రామకృష్ణ, పెడన నుంచి అప్పలరాజు, భద్రాద్రి నుంచి కట్ట సతీష్ సుమలత, సూరారం నుంచి బ్రూస్లీ, ఇలంతకుంట నుంచి నాగలక్ష్మి, శ్రీకాకుళం నుంచి కృష్ణారావు, కుషాయిగూడ నుంచి మౌనిక వెంకటేష్, కానాజీగూడ నుంచి శ్రీనివాస్, పద్మావతి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

స్టూడియోలో టైం అయితే అలా అలా పరిగెత్తేస్తుంది, అలానే మన శ్రోతల ఆక్రోశాలు కూడా. అందరి పేర్లు చదవడానికి టైం సరిపోవట్లేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కదా. సో ఎనీవే, వీలునన్ని పేర్లు అయితే చదివేద్దాము. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్లో. టైం 1:45 ఒంటిగంట దాటి 45 నిమిషాలు. షో టైంలో పాల్గొనాలంటే 0402324052, 0402324082 ఇది మా వాట్సాప్ నెంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, సింహాసనం చిత్రంలో కృష్ణ గారి సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్కు డబ్బింగ్ చెప్పింది ఎవరు?

పాట ఎంత గోల చేస్తోందో శ్రోతలు కూడా అంతే గోలగా. మేము పంపించేశాము, పాట అయిపోతుంది, మా పేరు చదివేయండి. ఆహా, అసలు జవాబుల కంటే రిక్వెస్ట్లు ఎక్కువైపోయాయి. మరి ఇందాక షో టైంలో నేనేం అడిగానంటే, కృష్ణ గారు నటించిన సింహాసనం చిత్రంలో వహీదా రెహమాన్కు డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఎవరో కాదు, షావుకార్ జానకి గారు డబ్బింగ్ చెప్పారు. మరి రైట్ ఆన్సర్స్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, ఆర్మూర్ నుంచి కళావతి, షాపల్లి నుంచి శ్రీనివాస్, మూసాపేట నుంచి నరేష్, నామలగుండ నుంచి చినరాజ, మోరిపులం నుంచి శ్రీనివాసరావు, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, ఆర్మూర్ నుంచి రాధ, హైదరాబాద్ నుంచి సుప్రియ, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, అలాగే మంచిర్యాల నుంచి పద్మారాణి, చిన్నతుమ్మలగూడ నుంచి శివకోటి శేఖర్, ఆదిలాబాద్ నుంచి భూమన్న, నిజామాబాద్ నుంచి గోదావరి గుప్త, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, వీరందరితో పాటు ఇంకా చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి మీరు ఈ రోజు షో టైంలో పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: Narayan Singh Deo Rana breathed his last at a Delhi hospital last night. A report.
1: Born in Uttarkashi, Uttarakhand, Rana leaves behind a legacy that spans more than three decades as a shooting legend and national coach. He won multiple medals at the Asian Games and Commonwealth Games. Rana won a gold medal at the 1994 Milan World Championship in the junior category with a world record score, announcing his arrival on the global stage at the age of just 18. Jaspal has been widely credited as the man behind ace shooter Manu Bhakar's rise in the sport. Apart from Bhakar, Rana worked closely with several leading pistol shooters including Saurabh Chaudhary, Anish Bhanwala and Chinki Yadav. He was awarded the Arjuna Award in 1994, the Padma Shri in 1997 and the Dronacharya Award in 2020. Indian shooting has lost one of its finest ambassadors, athlete, mentor and sports journalism has lost a knowledgeable guide. Sayukta Yadav, Akashwani News, Delhi.
0: President Draupadi Murmu, Prime Minister Narendra Modi and other leaders have expressed grief at the passing away of Jaspal Rana. In FIFA World Cup 2026, South Korea defeated the Czech Republic 2-1 in a thrilling Group A clash today, earning valuable 3 points at Estadio Akron in Mexico's Zapopan. South Korea will next take on co-hosts Mexico, while the Czech Republic will look to bounce back against South Africa in a Group A clash. Today, co-hosts Canada will be up against Bosnia-Herzegovina in a Group B clash of Toronto Stadium. The match will start at 12:30 a.m. Indian Standard Time. In badminton, India's PV Sindhu stormed into the women's singles semi-finals of the Australian Open tournament in Sydney today. The third-seeded Indian outclassed Chinese Taipei's Chen Su Yu 21-6-21-9 in a one-sided quarterfinal clash. The India Meteorological Department, IMD, has said a wet spell is likely to continue over northwest India till tomorrow, with the possibility of thunderstorms and gusty winds and hailstorms. According to IMD, conditions are favourable for further advance of southwest monsoon into Karnataka, Telangana, Andhra Pradesh, parts of West Bengal, Bihar, some parts of Chhattisgarh, Odisha, Jharkhand and Uttar Pradesh during the next 2 to 3 days. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says government created conducive environment for women in the last 12 years to realize full potential in nation building. Home Minister Amit Shah chairs high-level meeting to review preparedness for Sri Amarnath Yatra in New Delhi. Centre restricts industries from buying petrol and diesel from retail pumps. United Nations condemns attacks on oil ships carrying Indian sailors off the coast of Oman. Indian shooting legend and coach Jaspal Rana dies at 49. And in FIFA World Cup 2026, Canada to take on Bosnia-Herzegovina in Group B clash in Toronto. With that, we end the midday news.
2: Akasavani, Vivid Bharati Kendram, Studio La Samyam 2 Gantala 15 Nimshalu, Marikonni Kshanallo Shakti Seeli.
3: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 16 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. చెట్టు లెక్క గలవా ఓ నరహరి అని అప్పట్లో చెంచులక్ష్మి శ్రీహరిని అడిగింది. అది అప్పటి జమానా. ఇప్పుడు చెట్లేంటి పుట్టలేంటి, కరెంటు పోల్స్ కూడా ఎక్కేస్తానని నిరూపిస్తోంది నేటి యువతి. అదేంటి కరెంటు పోల్ ఎక్కడమంటే? లైన్ మ్యాన్లు కదా ఎక్కుతారు. తికమక పడుతున్నారా? పడుతుండండి, ఒక పాట విన్నాక చెప్తాను.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి తెలంగాణలోని బబ్బూరి శిరీష 22 సంవత్సరాల యువతి అమ్మ పడిన కష్టాలను తీర్చే మార్గం కోసం అన్వేషిస్తోంది. చిన్నప్పటి నుంచి చెట్లని చకచకా ఎక్కేసి మామిడికాయలు తెంపేసి అల్లరి చేసేది శిరీష. అలాంటి శిరీషకు కరెంటు పోల్ ఎక్కుతున్న లైన్ మ్యాన్ కనిపించాడు ఒకరోజు. ఆలోచనలో పడింది, ఇంతకీ తనేం ఆలోచించుంటుంది,

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం బబ్బూరి శిరీష గురించి. ఎవరి అమ్మాయి ఏం చేస్తుంది అంటే, ఈ అమ్మాయికి 22 ఏళ్ళు. మరి ఒక్కరోజు తను మామిడి చెట్లయితే ఎంత చులాగ్గా ఎక్కేసిందో, అంతే చకచకగా కరెంటు పోల్ ఎక్కుతున్న లైన్ మ్యాన్ ని చూసింది. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది శిరీష. తన పరిధి చాలా చిన్నది కావచ్చు, సంకల్పం మాత్రం ఆకాశమంత. కష్టాలే ఆమె నేస్తాలు, కానీ ఆత్మవిశ్వాసం ఇచ్చిన బలంతో కరెంటు పోల్ ఎక్కి చూద్దాం అనుకున్నది. ఎవ్వరికీ చెప్పలేదు. తొలిసారి ఎక్కింది, కాస్త కాస్తగా జారిపోతూ వచ్చింది. ఎందుకంటే మామిడి చెట్టులాగా కాళ్లకి సపోర్ట్ దొరకదు కదా. మరి దాని తర్వాత ఏం చేసింది, ఈ అమ్మాయి లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది చెప్తాను.

0: ఆరోగ్యజీవనం ఆనందదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 35 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు. మరి ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణకు చెందిన బబ్బూరి శిరీష గురించి. ఈ అమ్మాయి లైన్ మ్యాన్ ఉద్యోగానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్ని ప్రయత్నాల తర్వాత కరెంటు పోల్ ఎలా ఎక్కాలో ఆ పట్టు తెలుసుకుంది. అమ్మకు తెలియకుండా కరెంట్ పోల్స్ని ఎక్కేసేది దిగేసేది అలా ఎక్కడం దిగడం నేర్చుకుంది. కానీ ఇలా కరెంట్ పోల్స్ని ఎక్కాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలని తెలుసుకుంది. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే అడిగేసింది, నాకు ఉద్యోగం కావాలి, నేను జీవనోపాధి కోసం వెతుక్కుంటున్నాను, మా అమ్మకి సహాయం చేయాలండి అని చెప్పి చాలా ఇష్టంగా అడిగిందనమాట. ఆ అమ్మాయి అడిగిన తీరుకైతే అందరూ ఆశ్చర్యపోయారు. లైన్ మ్యాన్కి ఉద్యోగం అంటే, లైన్ మ్యాన్ అనేది జనరల్గా మనం ఏమనుకుంటామంటే పురుషులు మాత్రమే చేస్తారు కదా, అలాంటి ఉద్యోగానికి ఈ అమ్మాయి అప్లికేషన్ అడిగింది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఒక అమ్మాయి వెళ్ళి కరెంట్ ఆఫీస్లో లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగింది. వినగానే ముందర ఆ అమ్మాయి కథ వినైతే అందరు కదిలిపోయారు, కానీ కరెంట్ ఆఫీస్లో మిగిలిన స్టాఫ్ అంతా నవ్వేశారట. నీ వల్ల కాదమ్మా, ఆట అనుకుంటున్నావా, ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు అని హెచ్చరించారు. అయినా ఇప్పటి వరకు మగవారే చేశారు, అసలు నీకు ఆ ఉద్యోగానికి అర్హతే లేదు పొమ్మన్నారు. ఇదేంటి ఇలా జరిగింది, నాకు అసలు ఏ విద్యలు అంత ఎక్కువగా రావు, ఎలాగైనా సరే మా అమ్మాయి సహాయం చేయాలి అని చెప్పి నేను ఈ రంగాన్ని ఎంచుకుంటే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి ఆలోచనలో పడింది. ఆ ఆలోచన నుంచి ఆ అమ్మాయికి ఒక ఐడియా కూడా వచ్చింది. అదేంటో చెప్తాను ఈ పాట విన్నాక.

0: ప్రగతి పదాల సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతి

0: సేవలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: ఒక అమ్మాయి లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ అడిగింది. అడగగానే కరెంట్ ఆఫీస్లో ముందైతే అందరూ బిత్తరపోయారు, దాని తర్వాత నవ్వేశారు. సరే నీ పరిస్థితికి మేము జాలి పడ్డం తప్ప ఏం చేయలేమంటే ఆ అమ్మాయికి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా? నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, చేసి చూపిస్తాను. అసలు దీని ప్రొసీజర్ ఏంటో చెప్పండి. రాత పరీక్ష అయితే ఉంటుంది కదా, నేను అది మాత్రం ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి చదువుకుంది. పగలు రాత్రి చదువుకుంది, పూర్తి చేసింది రాత పరీక్షని, ఉత్తీర్ణత కూడా పొందింది. కానీ దాని తర్వాత చాలా కష్టమైనది ఫిజికల్ టెస్ట్. శారీరకంగా 8 మీటర్లు 8 మీటర్స్ లాంగ్ ఉన్న పోల్ని ఎక్కాలన్నమాట. అది కూడా ఆ కరెంట్ పోల్ని జారకుండా ఎక్కాలి, అలాగే దిగాలి కూడా. అధికారులు నిర్వహించిన ఈ పరీక్షలో కూడా పాస్ అయింది, కానీ ఉద్యోగం మాత్రం చేతికి రాలేదు.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం బబ్బూరి శిరీష గురించి. ఈ అమ్మాయి ఇప్పటి వరకు లైన్ మ్యాన్ పేరులోనే ఉంది కదా, పురుషుల కోసమని లైన్ మ్యాన్ ఉద్యోగానికి అప్లై చేసింది. రాత పరీక్ష కూడా పాస్ అయిపోయింది చక్కగా, అలాగే ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయిందన్నమాట. దీనికి అసలు ఈ ఉద్యోగానికి స్త్రీలెవరు అప్లై కూడా చెయ్యరు. న్యాయపరమైన చిక్కుల్ని విడదీసుకొని ఇప్పుడు తెలంగాణకు చెందిన బబ్బూరి శిరీష అయ్యారు తొలి లైన్ ఉమెన్. వావ్ అనిపిస్తుంది కదా. అంటే అసలు మనకి ఇలాంటి వాటిల్లో ఎప్పుడు మగవాళ్ళనే చూస్తుంటాం. ఎప్పుడైనా కరెంట్ పోగానే చాలామంది లైన్ మ్యాన్ బ్రదర్స్ వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి రంగాన్ని ఈ అమ్మాయి ఎందుకు ఎంచుకుంది? ఆ అమ్మాయికి నచ్చింది, చేయగలను అని అనిపించింది. ఎంచుకున్న రంగంలో ఉత్తీర్ణత పొందడం మాత్రం నిజంగా సూపర్ కదా. ఉద్యోగం చిన్నది కావచ్చు కానీ సాధించిన విజయం మాత్రం చాలా పెద్దదే కదా. పురుషులకు మాత్రమే అన్న అక్షరాలని చెరిపేసి అందరూ అర్హులే అని మార్చినందుకు శిరీషను అభినందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఏదో చేయాలని అందరికీ ఉంటుంది. మనం ఎన్నో అనుకుంటాం, యా నేను చేసేస్తాను, నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను. చిన్నది కూడా అనుకోవచ్చు, ఆ చిన్న చిన్న గోల్స్ని కూడా మనం సాధించవచ్చు. అలా అనుకోవడానికి వేసే ఆ తొలి అడుగు, ఆ దృఢ సంకల్పం, మీ మీద మీకున్న నమ్మకమే మీ గెలుపుకు సూత్రం.

0: सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबा। हेलो सहेली।

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టు టైం ఎగ్జాక్ట్ గా 5 o'clock అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు, స్టే ట్యూన్డ్.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5:01. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ఈ ప్రసారాలకు స్వాగతం.

మా ఈ సాయంకాలం ప్రసారంలో ముందుగా చిత్రసీమ. చిత్రసీమలో ముందుగా వినబోయే పాట శశి చిత్రం నుండి చంద్రబోస్ రాసిన పాట, సిడ్ శ్రీరామ్ పాడిన పాట, సంగీతం అనిల్.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 5:14. ఈ సమయంలో మీరు వింటున్నారు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు. ఇప్పుడు వినబోయే పాట రాజా ది గ్రేట్ చిత్రం నుండి కాసర్ల శ్యామ్ రాసిన పాట. గీతం సంగీతం గానం సాయి కార్తీక్.
1: ఫ్లాష్ బ్యాకులో నన్ను ఇడియట్ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

డార్లింగ్ చిత్రం నుండి సూరజ్ ప్రశాంతిని పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ఎనభై పాట డెకాయిట్ చిత్రం నుండి, భాస్కర్ భట్ల రాసిన పాట బీమ్స్ సిసిరిలియో సంగీత సారథ్యంలో చిన్మయి పాడిన పాట.
1: మోసం అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
1: టాటూ.
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: నువ్వు ఉంటావు కదా.
0: నేనుంటాను కదా.
1: ప్రేమలో, పిల్లల్లో నువ్వేనా జీవితం అనుకున్నా? చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట రామ్ చిత్రం నుండి. హరిహరన్ శ్వేత పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం యువాన్ శంకర్ రాజా.

మీరు విన్న ఆ పాట ఓజీ చిత్రం నుండి. శృతిరంజని పాడిన పాట, గీత రచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం థమన్.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట పెద్ది చిత్రం నుండి. మోహిత్ చౌహాన్ పాడిన పాట, గీత రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రహమాన్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట మనశంకర వరప్రసాద్ చిత్రం నుండి. ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన పాట. గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం బిహీమ్స్.

0: నీకుమే నత్తయ్యేలా, మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట అమ్మ దొంగ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం కోటి.

రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట. గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: చిత్రసీమలో చివరిగా వినబోయే పాట తారక రాముడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

మీరింతవరకు చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు. మరికొన్ని సినీ గీతాలను ఈ సాయంకాలం మనోరంజని కార్యక్రమంలో వినవచ్చు. మనోరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వాట్సాప్ ద్వారా లేదా ఉత్తరం ద్వారా కోరవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు ఒక దేశభక్తి విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. సింగరేణిలో మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో రేపు జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలియజేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో జరిపిన కీలక సమావేశంలో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర సంబంధాలతో ఈ ప్రాజెక్టు ఎన్ఓసి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపగా ఛత్తీస్గఢ్ సీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సర్వే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 9,883 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు ముంపు ప్రభావిత భూములకు చట్టబద్ధ పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయతపై అపనమ్మకం ఉన్నా దాన్ని ఒక సవాల్గా స్వీకరించి బీజేపీ దేశంలో విలువలతో కూడిన రాజకీయాన్ని చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్లోని సిక్ విలేజ్లో తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ రంగానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి దేశ రక్షణకు పెద్దపీట వేసిందని అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తుంది.

0: ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ జిల్లా రేకొండ గ్రామ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి పాఠశాల ఆవరణలో టిఫిన్ బైఠక్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటూ శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం 33/11 కేవీ సబ్స్టేషన్లో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ
1: ఎనర్జీని ఉత్పత్తి మరింత చేయాలని, అందులో భాగంగా సౌర శక్తికి సంబంధించింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఫోకస్ చేసి విద్యుత్కి పెద్దపీట ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రధానమంత్రిగా సుదీర్ఘమైన రికార్డు నమోదు చేసుకున్న సందర్భంగా జనగామ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది కోటశంకర్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకుంటూ,
2: కూరగాయలు అమ్మినా లేకుంటే ఇంకెక్కడైనా ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా మనము క్యాష్ కాదు డిజిటల్ పే మనం చేయడం జరుగుతూ ఉంది. ఒక ట్రాన్స్పరెన్సీ దేశం లోపల తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ డిజిటల్ పేను అరే ఏ రకంగా ఇది చేశారు, మేము కూడా అట్లా అభివృద్ధి చేసుకుంటే బాగుంటున్నటువంటి ఆలోచన వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. రక్షణ రంగంలో కూడా కశ్మీర్ నుంచి మొదలుకొని అటు అస్సాం, ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటిని ఆ బార్డర్స్ ఆనుకుని కొన్ని 1000 కిలోమీటర్ రోడ్స్ బార్డర్స్ ఆడుకుని వాటిని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYDని ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీకి దగ్గరగా ఉన్నవారే మీనాక్షి నటరాజన్ వ్యవహారాన్ని బయటపెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ రామారావు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా సామన్పల్లి గ్రామంలో MGNREGE నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. డ్రగ్స్ అక్రమ వినియోగం, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దేవరకద్ర శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారించేందుకు ఈగిల్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
3: ఈగిల్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి దానికి ఒక స్పెషల్ టీమ్ పెట్టేసి దానికి సంబంధించిన ఇప్పటిదాకా ఎస్పీ గారు చెప్పినట్టు బడ్జెట్ కేటాయించి దానికి మొత్తం డిపార్ట్మెంట్ ఒక వింగ్నే కంట్రోల్ కోసం అని చెప్పేసి ఈగిల్ ఫోర్స్ ఏర్పాటు చేసి స్పెసిఫిక్ గా డ్రగ్ కంట్రోల్ చేయకపోతే మన యువత భవిష్యత్తులో వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి, కూకటి వేలతో దీన్ని పెకలించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చాలా మీటింగ్స్ లో చెప్తా ఉన్నారు.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా జనగామ పట్టణానికి చెందిన యోగా గురూజీ పానుగంటి శ్రీనివాస్ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని ఆకాశవాణితో మాట్లాడుతూ సూచించారు.
4: జూన్ 21, 2026 రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు వేసి ప్రపంచానికి మానవ ఆరోగ్యం గురించి తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ప్రతి యొక్క డిపార్ట్మెంటు, విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ రకాలైనటువంటి ఉద్యోగులు సమాజ అభివృద్ధి కోసం యోగా ఆసనాలు వేసి ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి విన్నవిస్తున్నాను.
0: మొహర్రం 2026 ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సచివాలయంలో ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చారిత్రాత్మక బీబికా ఆలం ఊరేగింపుతో పాటు ఇతర మొహర్రం కార్యక్రమాలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రశేఖరరావు కరోనా సమయంలోనూ రైతు బంధు ఇచ్చారని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరభద్రపురం గ్రామ పరిధిలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. కాలువ పరిస్థితి, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో 2 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే కచ్చ కాలువ నిర్మాణ పనులను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

0: ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఈరోజు ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతర్జాతీయ 5వ వైర్లెస్ యాంటినా మైక్రోవేవ్ సింపోజియాన్ని నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక విభాగ సంచాలకుడు రాజీవ్ జ్యోతి పాల్గొన్నారు. తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ఇవాళ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో వనపర్తి జిల్లా అథ్లెట్ కేతావత్ శంకర్ పురుషుల విభాగం జావెలిన్ త్రోలో వెండి పతకం సాధించారని వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి నందిమల్ల శ్రీకాంత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ సాయంకాలం 6:25 సమాచార దర్శిని ఉంటుంది. 6:30 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి దేవయాని గారు పాడిన జానపద గేయాలు వినవచ్చు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు తెలియజేస్తారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారు. అనంతరం వేసవిలో పుచ్చ పంట సాగులో అనుభవాలు తెలియజేస్తారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు కె వీరన్న గారు. వీరిని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ మోటే చిరంజీవి. 7:45 వికసిత భారత్. 8:00 మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్ 39. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 10:00 పాత తెలుగు సినీ గీతాల కార్యక్రమం. మధుర గీతాలు వింటారు. ఈ రాత్రి 11:10 12 సంవత్సరాల ప్రభుత్వం ప్రత్యేక ద్విభాష కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రాత్రి 11:45 వరకు. శ్రోతలు ప్రసార విశేషాలు వింటున్నారు. ఇంతకుముందు ఈ పూట ప్రసారం అవ్వబోయే కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు రేపు మా ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి, 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో నివేదిత నాటిక ఉంటుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్. 8:30 చిత్రసీమ. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు 3:00 కొనసాగుతాయి. ఇక ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఇక 3:00 సాయంకాలం 5:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. ఇక రేపు సాయంకాలం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు రాత్రి 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి, 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ 89.

0: గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది, 9:30 రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది, 11:00 మధుర గీతాలు, 11:10 ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం ఉంటుంది, 12 సంవత్సరాల ప్రభుత్వం అన్న అంశంపై. ఇవి ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు. శ్రోతలు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు సమాచార దర్శిని విందాం. మీరు వింటున్నారు వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు 103.5 MHz పై.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగులో తామర
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142

శ్రోతలు సమాచార దర్శిని వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం. ములుగు మహబూబాబాద్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల స్పాట్ అడ్మిషన్ల సంబంధించి వరంగల్లోని రంగసాయిపేటలో ఆర్డీఓ జంక్షన్ సమీపంలో గల ఎంజేపీ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్నవని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి గారు తెలిపారు. ఇంటర్మీడియట్ పాస్ అయి దోస్తులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ కళాశాలలోనూ ఆప్షన్ ఇవ్వని విద్యార్థులు వెంటనే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి

ಬಿಕಮ್ ಸಿ ಎ, ಎಂ ಪಿ ಸಿ, ಎಂ ಪಿ ಸಿ ಎಸ್, ಎಂ ಎಸ್ ಸಿ ಎಸ್, ಎಂ ಎಸ್ ಡಿ ಎಸ್, ಬಿ ಜೆಡ್ ಸಿ, ಬಿ ಎ కోర్సుల్లో అడ్మిషన్ పొందగలరని, ఈ అవకాశం 15వ తేదీ లోపు వరకు వినియోగించుకోవచ్చని కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వీఎన్ చారి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. శ్రోతలు సిద్ధంగా ఉండండి. ఫోన్ నెంబర్లు 9866610429, మరొక నెంబరు 9676817038, అలాగే మరొక నెంబరు 81305944460. ఈ నెంబర్లలో సంప్రదించి ములుగు మహబూబాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే తీర్చుకోవచ్చు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి దేవయాని ఆలపించిన జానపద గీతాలు.

నీతోడుగా జీవితమంతా నీకు. చేయెత్తక సీకొట్టక ఏలుకుంటవనుకుంట, చేయెత్తక సీకొట్టక ఏలుకుంటవనుకుంట, సిటికని

కష్టమైన నష్టమైన కలిసే ఉందామంట, కష్టమైన నష్టమైన కలిసే ఉందామంట. గుండెనే సుట్టుకొని బతుకంతా నేనుంటా, గుండెనే సుట్టుకొని

0: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి దేవయాని ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: మన్నికకి మరుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
3: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

0: శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 6:48. ఈ సమయంలో మీరు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి దేవయాని ఆలపించిన జానపద గీతాలు.
1: కొండకోన తిరిగేటి మావయో

0: శ్రీమతి దేవయాని గారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం మిమ్మల్ని అందరినీ అలరించిందని అనుకుంటుంది ఆకాశవాణి. ఆకాశవాణి నిలయముల సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి
3: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సర్కిల్లో 2, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1 ఈ విధంగా ఖాళీలున్నాయి. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూలై 3, 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ AMIE అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష, మెరిటు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి 12,256 ఖాళీలతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ CGL 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60% మార్కులు కలిగి ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి అభ్యర్థులు స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6,242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రేడ్ 1 టెక్నీషియన్ కి అభ్యర్థుల వయసు 18 నుండి 33 ఏళ్ల మధ్య, గ్రేడ్ 3 టెక్నీషియన్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం జూన్ 30వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్ర అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, यहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है. 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్

గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పేరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 ఘోర విమాన ప్రమాదం

0: తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
1: भारत सरकार की शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫీఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి.

0: వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు వింటారు, అనంతరం వేసవిలో పుచ్చపంట సాగులో అనుభవాలు వింటారు. ముందుగా వేసవిలో పట్టుపురుగు పెంపకంలో అనుభవాలు విందాం. వారి అనుభవాలను మనకు తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా దుగ్గండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారు. వీరిని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ మోత చిరంజీవి.
1: దుగ్గండి మండలం మైసంపల్లి గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ మైసంపల్లి గ్రామంలో గనక మనం చూసినట్లయితే ఈ మల్బరీ సాగు విధానం చేసేటువంటి రైతు వేణుగారు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉత్తమ రైతుగా, ఆదర్శ రైతుగా కూడా పలువురి ప్రశంసలు పొందారు. మరి వారితో మనం మల్బరీ సాగు విధానం, దాని దిగుబడి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను మనం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ఇప్పుడు మల్బరీ సాగు విధానం అనేటువంటిది వేయాలని మీకు ఎవరు చెప్పడం జరిగింది? ఎలా దీన్ని ఈ మీ గ్రామంలోకి తీసుకురావడం జరిగింది అంటారు?
2: నేను ఇంతకుముందు మా పక్కన ఒక ఆయన రైతు చేసిందండి, టీవీలో ఛానల్లో చూసాను. ఇది చూసేసరికి నాకేమనిపించిందంటే అన్ని పంటల కంటే ఇప్పుడు వచ్చేసే బహువార్షిక పంట ఇది. ఏకకాలం పంట, ఒకసారి పెట్టిందంటే 15 సంవత్సరాలు దానికి పెట్టాల్సిన అవసరం లేదు. మిగతా ఒకటి అంటే దీనికి పెట్టుబడి అనేది చాలా తక్కువ. ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి మనం సరైన అడుగు మన బలం లాంటిది అంటే మన పశువుల పేడ కానీ గొర్రె పేడ కానీ సంవత్సరానికి ఒకసారి వేయాలి. పైగా పైన కొట్టాల్సిన మన పెస్టిసైడ్స్ మందులు మాత్రం ఏముండవు. ఇందుకు లేబర్ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. మనకు వచ్చేసి ఇది 45 రోజులకు ఒక పంట వచ్చేస్తుంది.
1: మన ఇప్పుడు ఈ 45 రోజులకు పంటకు అనుకూలంగా ఇక్కడ షెడ్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: షెడ్ నిర్మాణం అంటే మనము వేసే మనకు కంటిన్యూగా నెలకు ఈ ఒక్క పంట రావాలంటే మాత్రం దానికి తగ్గట్టుగా 2.5 ఎకరాలు ఉండాలండి. ఇది 2.5 ఎకరాలకు షెడ్ వచ్చేసి 50 ఫీట్ల పొడుగు, 25 ఫీట్ల వెడల్పు ఉండాలి. ఉంటే గనక దానికి 2.5 ఎకరాల భూమి ఉంటే మాత్రం మనకు 45 రోజులకు ఒక పంట. ఆ పంట వచ్చేసరికి మనకు మన దగ్గరలో అందుబాటులో ఇప్పుడు జనగాంలో ఉంది మార్కెటు. మనం ఇప్పుడు ఇప్పుడున్న రేట్లు మాత్రం చాలా తక్కువలో తక్కువ అయినా కానీ 300 అమ్ముతుంది కేజీ. మనకు ఒక బ్యాచ్ అంటే ఒక 300 గుడ్లకు సరిపోను షెడ్ ఉంటుంది. ఇది 50 ఫీట్ల పొడుగుని 25 ఫీట్ల వెడల్పు అంటే 300 గుడ్లకు సరిపోతుంది ఆ షెడ్ అంటే. మినిమం 4 నుంచి 5 లక్షల 50 వేల దానికి వస్తుందండి ఖర్చు దీనికి గాను. మనకు సబ్సిడీ వచ్చేసి 120 వేల దానికి గవర్నమెంట్ సబ్సిడీ సెరికల్చర్ వాళ్ళు ఇస్తారండి.
1: అంటే ఈ లోపల మనము మల్బరీ గుడ్లను తీసుకొచ్చేటువంటి విధానంలో లోపల ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలంటారు?
2: మనం మల్బరీ గుడ్లను తీసుకొచ్చుకుంటే మాత్రం మనం రీలింగ్ షెడ్ అంటే ఇప్పుడు మనకు పెద్ద ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను గుడ్లు తీసుకొచ్చుకోలేదు. పిల్లలు తెచ్చుకున్నా కాబట్టి మనకు ఫస్ట్ మోల్ట్ సెకండ్ మోల్ట్ వాళ్ళ దగ్గరనే, చాకి సెంటర్ వాళ్ళ దగ్గరనే అయిపోతుంది. మనకు వచ్చేసరికి థర్డ్ మోల్ట్ వరకు మనకి ఇచ్చేస్తారు. 8 రోజుల పురుగులు వస్తుంది మన దగ్గరికి. మన దగ్గరికి వచ్చినాక 13 రోజులు లేదా 16 రోజులు ఉంటుందండి పురుగు. 16 రోజులని అవి 8 రోజులు 25 రోజులకు ఒక బ్యాచ్ అయిపోతుంది. ఇది దీనికి వచ్చేసి మనం లోపల స్ట్రెస్ ఏర్పాట్లు చేసుకోవాలి. మంచాల టైపు ఏర్పాటు చేసుకొని వాటిలలో పెంచుకోవాలి పురుగుని.
1: అంటే వీటిని ఏమంటారు మంచాలాగా ఏర్పాటు చేసుకునేదాన్ని?
2: మంచాలే అంటారు అంతే.
1: అంటే అవి ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలంటారు? ఒక రోకు ఎన్ని పెడతారు?
2: ఒక రోకు 5 స్టెప్లు వస్తాయండి. 5 స్టెప్లు అంటే వెడల్పు 6 అడుగుల వెడల్పు ఉంటుంది, 40-45 అడుగుల పొడవు ఉంటుంది. ఎందుకంటే 50 అడుగుల షెడ్ ఉంటుంది కాబట్టి.

0: మనకు చుట్టూ మనం తిరగడానికి ప్లేస్ ఉండాలి, దానికి గాను కొంచెం తగ్గించుకోవాలి. 45 అడుగులు అట్లా పెట్టుకోవాలి అడుగులు, పొడుగులో వెడల్పులో 6 అడుగులు పెట్టుకోవాలి. అట్లా ఒక సైడ్ వచ్చేసి 6 స్టెప్లు వస్తుంది, 5 ఒక సైడ్ 5 వస్తుంది. అంటే ఇక్కడ 5 6 స్టెప్లు పెట్టుకున్న తర్వాత అంటే ఒక్కొక్క రోల ఎన్ని పురుగుల వరకు పెంచవచ్చు అంటారు? అంటే ఒక్కొక్క అడుగులు అంటే మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చాకి సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకున్నప్పుడు చిన్నగా ఉంటుంది పురుగు, అది పెరుగునే కొద్దీ మనం దానికి డిస్టెన్స్ తగలకుండా మంచాలను పెంచుకోవాలి. అంతే మనకు ఈల్డింగ్ అయ్యేసరికి పంట వచ్చేసరికి మొత్తం 5 ఇటు 5 బెడ్లు అటు 5 బెడ్లు కంప్లీట్ చేసుకోవాలి దాన్ని.
1: అంటే ముందుగా ఎన్ని బెడ్లలో ఈ పురుగులను వేస్తారు? ఇప్పుడు మీరు 300 పురుగులను తీసుకొచ్చారు, ఆ 300 పురుగులను ఫస్ట్ ఒక రో లో పెట్టారా లేకపోతే 2 రోజుల్లో పెట్టాలా? అంటే అవి పెరుగుతా ఉంటా అంటే మళ్ళీ ఆ పురుగులను తీసి వేరే మంచాలకి ఎట్లా పంపిస్తారు?
0: ఫస్ట్ మనం తెచ్చినప్పుడు వచ్చేసి ఒక రోల్కు సగం కూడా ఉండదు, దాందులో సగం అటొక స్టెప్ ఉంటుంది ఇటొక స్టెప్ ఉంటుంది కాబట్టి అందులో సగం ఇందులో సగం వేసుకోవాలి ఫస్ట్ తెచ్చినప్పుడు. 2 రోజుల తర్వాత అదే రోల్లో ఉంటుంది ఒక రోజంతా. తర్వాత 3 రోజుకు మనం ఆ రోల్ కంప్లీట్ చేయాలి, రోల్ కంప్లీట్ చేయాలి. చేసుకున్న తర్వాత మనం పురుగు 2 రోజులు పెరిగిన తర్వాత ఫస్ట్ థర్డ్ మోల్డ్కి వస్తుంది, వచ్చిన తర్వాత మనం పెంచుకోవాలి. ఆ మండకు ఉంటాయి, ఆ మనం వేసే మేతకు ఆ పురుగు ఉంటుంది కాబట్టి నెమ్మదిగా తీసి పై రోల్కి మార్చుకోవాలి.
1: అంటే అట్లా ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి, ఎన్ని పురుగులను మార్చాలంటారు ముఖ్యంగా?
0: అంటే మనం మామూలుగా యావరేజ్ చూసుకుంటుండాలి, పురుగుకి పురుగు తగలకుండా ఉంచుకోవాలి. దాన్ని బట్టి మనం ఎక్కడ మందం, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి పురుగులు, ఎక్కడ తక్కువ ఉన్నాయి దాన్ని చూసుకుంటూ పై రోల్కు మార్చుకోవాలి.
1: ఇట్లా ఇప్పుడు మొత్తం ఇప్పుడు పెట్టి 8 రోజులు అవుతుంది మల్బరీ సాగు విధానం?
0: నేను వచ్చేసి ఇప్పుడు పురుగులు వచ్చి నా దగ్గరికి వచ్చేసి వాటికి 11 రోజులు అవుతుంది, ఇంకొక 5 రోజులు అయిపోతుంది. 5 రోజుల వరకు అయితే పంట కాలం అయిపోయింది. అంటే నేను చాకి పురుగులు తీసుకొచ్చాను కాబట్టి తొందరగా అవుతుంది నాకు.
1: ఇప్పుడు ఈ పురుగులు తినడానికి గాను వాటికి మల్బరీ ఆకు అనేది అవసరం. ఈ మల్బరీ తోట ఏ విధంగా పెంచుతున్నారు, మొక్కలు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు?
0: మల్బరీ తోట ఇవి నర్సరీలు, గవర్నమెంట్ వాళ్ళ నర్సరీలు పెంచుతారు. ఇది వాళ్ళ దగ్గర నుండి మనం మొక్కకి ఫస్ట్ సబ్సిడీ ద్వారా మనం డీడి తీయాలి వాళ్ళకి. అంటే మనం జూన్ ఫస్ట్ వీక్ వర్షం, తొలకరి వాన, రెండో వాన పడడంతో వాళ్ళు ఇస్తారు. ఈ లోపు మనం మెయిల్నే వాళ్ళకు డబ్బులు డీడీ రూపంలో తీయాలి. తీసిన తర్వాత 2 రూపాయలకు ఒక మొక్క ఇచ్చేస్తారు, అవి ఎకరానికి 5,000, 5,000, 5,200 అట్లా మొక్కలు పడతాయి ఒక ఎకరానికి వచ్చేసి. అవి మనం తీసుకొచ్చి 4 ఫీట్ల వెడల్పు, ఇటు 4 ఫీట్లు అటు 4 ఫీట్లు వెడల్పుతో పెట్టుకోవాలి.
1: అంటే ఇప్పుడు మీరు 2.5 ఎకరాలు వేసారు, 2.5 ఎకరాలు వేస్తే ఎన్ని మొక్కలు పడ్డాయి? ముఖ్యంగా మరి ఈ మొక్కలకు నీరు అవసరం కూడా అవసరం కాబట్టి ఏమైనా అధునాతన పద్ధతులు వాడుతున్నారా?
0: మనకు మొక్క 2.5 ఎకరాలకు మినిమం 13,000 మొక్కలు పడ్డాయి. దీనికి నాకు వాటర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను డ్రిప్ పద్ధతిలో వాడుతున్నాను, దానికి ఆ వాటర్ సరిపోతున్నాయి.
1: అంటే ముఖ్యంగా ఈ మల్బరీ చెట్లు పెంపకం అనేటువంటిది ఎన్ని రోజుల తర్వాత పురుగులు తెచ్చుకోవాలి?
0: మనము తెచ్చుకున్న తర్వాత కనీసం 75-90 రోజులకు ఒక ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి కటింగ్ కావాలి. అయిన తర్వాత మనం సెకండ్ సారి పురుగులు తెచ్చుకుంటే మాత్రం బాగుంటుంది. 90 రోజుల తర్వాత మనం ఒకసారి కటింగ్ అయిన తర్వాత తెచ్చుకుంటే మనకు తోట 2.5 ఎకరాలు ఉంటుంది కాబట్టి 40-50 రోజులకు ఒక పంట వస్తూనే ఉంటుంది. 40-50 రోజులకు ఒకసారి ఒక బ్యాచ్ తెచ్చుకుంటూనే ఉండాలి మనం.
1: మళ్ళీ దీని తర్వాత మళ్ళీ మల్బరీ ఆకు అంటే ఆ తోట ఎంత రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ పురుగులు తెచ్చుకోవాలి?
0: మనకు దీనికి గ్యాప్ అవసరం లేదండి. మనం ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయిందంటే మళ్ళీ షెడ్ క్లీన్ చేసి మళ్ళీ దాన్ని విద్యత ఇది మన ఇది అస్త్ర ప్యాకెట్లు ఉంటాయి, షెడ్ని క్లీన్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ వేసి షెడ్ని మొత్తం కంప్లీట్ శుద్ధి చేసి మళ్ళీ నెక్స్ట్ మనకు ఆకు ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంబడి తెచ్చుకొని వేసుకోవడమే.
1: అంటే ఇప్పుడు 45 రోజులకు ఒక పంట అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి ఈ పట్టుపురుగుల సాగు విధానంలో కనుక చూస్తే అంటే ఇప్పుడు 45 రోజులకు ఒక పంట కాలం రావడానికి గాను ఇక్కడ మరి ఈ మల్బరీ సాగు అనేటువంటిది తర్వాత అంటున్నారు. అంటే మొదటి దశ 45 రోజులు ఎక్కువగా మొక్కలు పెరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి తర్వాత పురుగులు తీసుకురావడానికి గ్యాబ్ ఎంత ఉండాలంటారు? 10 రోజుల ఎంత గ్యాబ్ ఉండాలి?
0: మనకు ఫస్ట్ టైం కాబట్టి అది మనకు లేతాకు వస్తుంది కాబట్టి అంత సమానం ఉండదు మొక్కలు. మనం నర్సరీ నుండి తెచ్చినప్పుడు అంత సమానం ఉండదు, ఒకటి చనిపోతుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి వచ్చిన తర్వాత చేన్ పెరిగిన తర్వాత ఒకసారి కట్ చేస్తే వచ్చే ఆకు ఈల్డింగ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి, మనకు మేత కూడా మంచిగా నీట్గా ఉంటుంది. కాబట్టి మన ఫస్ట్ టైమే 90 రోజులు పడుతుంది, ఆ తర్వాత 40-45 రోజులకు ఒక కటింగ్ వస్తూనే ఉంటుంది. అవి వచ్చిన తర్వాత మనం పురుగు ఇప్పుడు తెచ్చుకున్నాం, ఈ బ్యాచ్ అయిపోతుంది, మనకు తోట ఎంత ఉంటుంది చేను, దాన్ని బట్టి ఎన్ని గుడ్లు తెస్తే చేను పనికి వస్తుంది, మనకు ఎన్ని గుడ్లకు వస్తుంది ఈ మేత అనేది దాన్ని పట్టుకొని మనం పురుగులు తెచ్చుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఎకరానికి ఎంతవరకు గుడ్లు అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది?
0: ఎకరానికి 300 గుడ్లు సరిపోతుంది.
1: ఇప్పుడు మీ మల్బరీ తోట సాగు విధానంలో ఏమైనా ఎరువులు కానీ లేకపోతే మందులు కానీ వాడాలంటారా?
0: కావాల్సింది అంటే జీవామృతము ప్లస్ దీనికి

0: పశువుల పేడ, గొర్రె ఎరువు ఇలాంటి పోసుకుంటే మొక్కకు బలంగా ఉంటది కాబట్టి మొక్క ఘనంగా వస్తుంది, ఆకు కూడా బాగా నీట్ గా ఉంటది.
1: సేంద్రియ ఎరువులు వాడాలంటారు ముఖ్యంగా.
0: మెయిన్ సేంద్రియ ఎరువులు వాడితేనే బాగుంటది తోట.
1: అంటే ఇప్పుడు ఈ మల్వరీలో కూడా కొన్ని పురుగులు ఆశించేటువంటి ఆస్కారం ఉంటుంది ఈ ఆకును. ఆ విధంగా ఆశించినప్పుడు గానీ లేదా పసుపు రంగులోకి మారడం, ఎరుపు రంగులోకి మారి ఆకులు రాలిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: అయితే పసుపు రంగు మారడానికి కారణం మాత్రం అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, అది మన వల్లనే. ఎందుకంటే తోట చాలా లేట్ అవుతుంది కాబట్టి కింది ఆకు అనేది రాలిపోతుంది, దానివల్ల మనకు పెద్ద సమస్య ఏం లేదు. మెయిన్ ఎప్పుడైనా పురుగు వస్తే మాత్రం దీనికి నువ్వాన్ అనే మందు ఉంటుంది, దాన్ని ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. దాన్ని బట్టి మనకి పురుగు ఉధృతిని బట్టి అంతే.
1: అంటే ఇక్కడ అతి తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి రావడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు 11 రోజులు అయిపోయింది, తర్వాత ఇంకొక 5 రోజులలో అయిపోతుంది అంటున్నారు. ఈ పట్టుపురుగు సాగు విధానం ఏ విధంగా చేపట్టాలంటారు ముఖ్యంగా? ఇప్పుడు ఆకేసిన తర్వాత రోజుకు ఎన్నిసార్లు ఈ ఆకేస్తారు, చిన్నప్పుడు ఏ విధంగా వేస్తారు, తర్వాత రోజులు గడిచే కొద్ది ఏ విధంగా ఆకేస్తారు, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మరి షెడ్ లోకి తొండలు గాని, బల్లులు గాని, దోమలు గాని, లేదా ఈగలు గాని, లేదా చీమలు గాని రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: ఫస్ట్ ఇది పురుగు వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మండలు తీసేయాలి. అది పురుగు పెరుగుతున్న కొద్ది మనం పెద్ద పెద్ద మండలు వేస్తే దానికి జీర్ణించుకునే శక్తి ఉంటుంది. చిన్న వయసులో అది తినే ఏ విధంగా అయితే తింటుందో ఆ విధంగానే కత్తిరించి మనం ఆకులు వేయాలి. అది పెరిగిన కొద్ది మనం ఎట్లా వేసినా వేస్తుంది కాబట్టి దాని పురుగు పెరుగుదలని బట్టి మనం ఆకేయాలి. అదొకటి. రెండోది ఏంటంటే మన షెడ్ మాత్రం నీట్ గా ఉంచుకోవాలి. ప్రతిరోజు శుభ్రంగా చీమలు గాంటి, తొండలు, ఈ బల్లు రాకుండా చూసుకోవాలి. అవి రావడం వల్ల పురుగు చనిపోతుంది, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ షెడ్ను.
1: అంటే ఇప్పుడు ఈ చీమలు బల్లులు ఇట్లా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
0: అవి రాకుండా మనం బ్లీచింగ్ పౌడర్ లాంటివి, లేదంటే మనం ఈ గ్రీస్ ఆయిల్ ఇలాంటి కర్రలకు కింద కర్రలకు రుద్దాలి. రుద్దితే అవి కొంచెం ఉధృతి తక్కువ ఉంటుంది వాటికి.
1: అంటే ఇప్పుడు వేసవి కాలంలో ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, మరి ఎండ తీవ్రత తట్టుకోవడానికి గాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు మీ యొక్క పట్టుపురుగుల సాగు విధానంలో?
0: వేసవి కాలం కాబట్టి ఇప్పుడు మనం తట్టు లాంటివి వేసుకొని రోజు వాటర్ కొట్టడం వల్ల, వాటికి పొద్దున సాయంత్రం కొట్టడం వల్ల కొంచెం వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ ఆకుల మీద ఏమైనా చల్లుతారా, పైన రేకుల మీదనే ఓన్లీ చల్లుతారా?
0: పైన రేకుల మీద చుట్టూ తట్టులు కట్టి మన గోనె సంచులు కట్టి వాటికి వాటర్ కొట్టాలి. కొట్టడం వల్ల కొంచెం చల్లగా వస్తుంది.
1: అంటే ఇప్పుడు ఈ పురుగు పెరిగిన పిదప, అంటే ముఖ్యంగా మీరు 8 రోజుల పురుగును తీసుకొచ్చి పెంచడం జరిగింది. ఆ విధంగా క్రమక్రమంగా పురుగు ఎదిగినా కొద్ది తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి, ఏ విధమైనటువంటి లాభం ఆర్జించాలంటే ఏ విధమైనటువంటి చర్యలు అనేటువంటివి జరుగుతాయి?
0: పురుగు తెచ్చుకున్న తర్వాత మనం ఫస్ట్ మోల్ట్, సెకండ్ మోల్ట్ వాళ్ళు చాకీ సెంటర్ వాళ్ళు చేసిస్తారు మనకు. మన దగ్గరికి 3వ మోల్ట్కు వస్తుంది. సెకండ్ మోల్ట్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చిన రోజు అవి మేత మేయవు. తెల్లారి నుండి మళ్ళీ ఒక రోజు తర్వాత 2వ రోజు కానివ్వండి మనం ఫస్ట్ విజేత చల్లుకోవాలి. దానిపైన దానికి సున్నపు కట్టు రోగం అనేది వస్తుంది, అది రాకుండా ఉండాలంటే మనం విజేత చల్లుకోవాలి ఒక రోజు. అది మోల్ట్ పోయిన తర్వాత తెల్లారి విజేత చల్లుకొని మనం డైలీ పొద్దున ఫీడింగ్ వేసే ముందు చున్నం చల్లుకోవాలి. చున్నం చల్సి రోజు ఫీడింగ్ వేయాలి. ఆ ఫీడింగ్ అయినా పొద్దున సాయంత్రం వేయాలి. ఇప్పుడు ఎండాకాలం, ఎండలు ఎక్కువ, ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మనం పొద్దున్నే 9 గంటల వరకే ఆల్రెడీ ఫీడింగ్ అయిపోవాలి. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి మళ్ళీ సాయంత్రం 6 గంటల దానికి వేయాలి. మధ్యాహ్నం అది మేయవు, ఈ ఎండకు తట్టుకోవు కాబట్టి మేసే శక్తి తక్కువ ఉంటుంది వాటికి. ఇది లేయడం వల్ల వాటికి 0 రోగాన్ని నివారించవచ్చు మనం.
1: ఈ విజేత అనేది వేస్తా ఉన్నారు, విజేత అంటే ఏంటంటే
0: అది 0 రోగాన్ని నివారించేది మందు.
1: మందు
0: మందు
1: అంటే ఇప్పుడు ఈ పురుగులు ఎదిగిన తర్వాత ఇక్కడ మనం ఒక పట్టుకాయ రావడానికి గాను 8 రోజులు పడుతుంది, 8 రోజులు తర్వాత వీటి యొక్క మల్వరీ ఆకును ఆ పురుగులలో వేయడం ఆపుతారు?
0: మొత్తం మన దగ్గరికి వచ్చేసరికి 13 రోజులు వేస్తామండి మనం. మన దగ్గర 16 రోజులు, 18 రోజులు దానికి పురుగు ఉంటుంది. ఒక 3-4 రోజులు, 5 రోజులు మోల్ట్ పోయినప్పుడు, 3rd, 4th, 5th మోల్ట్ పోయినప్పుడు మనం ఒకసారి 2 రోజులు పట్టవచ్చు, రోజు నెర పట్టవచ్చు, ఒకసారి 2 రోజులు పట్టవచ్చు. అట్లా యావరేజ్ చేసుకున్న ఒక 5 రోజులు పురుగు మేయేది. ఆ తర్వాత మనం 18 రోజులు, 16 రోజులకు వెళ్ళి 3 రోజులు తీసేస్తే మన దగ్గర కంటిన్యూగా ఉండేది 13-14 రోజులు ఉంటుంది. మనం 8 రోజుల పురుగును తీసుకొస్తాం. లాస్ట్ చివరి దశకు వచ్చినప్పుడు మనం ఏమవుతుంది అంటే అది మేత మేయేది ఆపేస్తుంది. ఆపేసిన తర్వాత మనకు చంద్రికలు లాంటివి ఉంటాయి, అందులో మనం పొరకల గూళ్ళు పోయకుండా మన ఆ చంద్రికల లాంటి పరిస్థితి మాత్రం ఈ చంద్రికలలో గూళ్ళు పోస్తాయి. గూళ్ళు పోస్తే మనకు లేబర్ ఖర్చు తక్కువ వస్తుంది, దాని ద్వారా మనం వచ్చే కుకున్ నీట్ గా ఉంటుంది కాబట్టి మనం చంద్రికల లాంటివి పర్వాలి. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తారు, సెరికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు.
1: అంటే ఇప్పుడు ఈ చంద్రికల లాంటివి ఏ విధంగా పరుస్తారు, పైన పరుస్తారా లేకపోతే కంప్లీట్ గా కింద పరుస్తారా, ఎట్లా పరుస్తారు?
0: ఆకు పై భాగాన్ని పర్వాలి. ప్రతి బెడ్ బెడ్ కి రోల్ కి ఆకు పై భాగాన్ని మనం

0: చేసిన పురుగు పైభాగాన్ని పరిస్తే ఆ పురుగు అనేది చంద్రికల్లా పైకి ఎక్కి మనకు గూళ్ళు పోసే అవకాశం ఉంటుంది. అంతే, ఈ కుక్కుల్లో కూడా మోనో కుక్కును, డై కుక్కును, ట్రై కుక్కును, అంటే ఒక పురుగుతో ఉంటే దాన్ని మోనో కుక్కును అని, రెండు పురుగులు కలిసి ఒకే కుక్కుల్లో జొర్రి పట్టు మనం విసర్జిస్తాయి కాబట్టి దాన్ని డై కుక్కును అని ఈ విధంగా చేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ఎక్కువగా మోనో కుక్కున, డై కుక్కున్ వంటివి ఎక్కువగా వస్తాయా? ఏ విధంగా వస్తాయి? మోనో కుక్కునే పర్లేదు, అయితే మనం వేసే చంద్రికలను బట్టి, పురుగు అక్కడ ఉన్న ప్లేస్ ని బట్టి మనం చంద్రికలు పరిస్తే ఒకదానికి ఒకటి తగలకుండా నీట్గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కుక్కును పోస్తుంది. డబుల్ కుక్కున్ అప్పుడు పోసినప్పుడు మనకు మార్కెట్ లో కూడా రేటు చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కుక్కున్స్ వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా ఏరాలంటారు? చంద్రికలు ఉంటాయండి, చంద్రికలు ఉంటాయి, ఆ చంద్రికలు వల్ల అవి కుక్కులు మొత్తం చంద్రికలకు వస్తాయి. వచ్చిన తర్వాత చంద్రికలు అవి అట్లనే తీసుకొచ్చి ఒక పట్టాలంటే వేసి పొద్దున్నే ఒక 10 మంది లేబర్ని తీసుకొచ్చి వాటిని తీసి గోనె సంచులలాగా వాటిలో తీసుకొని మార్కెట్కి తీసుకుపోవాలి. అంటే ఇప్పుడు కుక్కున్లో కూడా లోపల పురుగు ఉంటుంది, మరి పురుగు ఏమవుతుంది, వీటిని అన్నింటిని కూడా బాయిల్ చేస్తారు. బాయిల్ చేసినప్పుడు పురుగు అనేటువంటి చనిపోయే అవకాశం ఉంటుంది కదా, మరి ఏ విధంగా చేస్తారు? చనిపోయే అవకాశం ఉంటుంది కానీ మనం లోపల పురుగు బయటికి రాకముందే మనం కుక్కును మార్కెట్కి తీసుకుపోవాలి. అది వచ్చిన కుక్కును పంచేయదు, అది బయటికి బయట వేస్ట్ పడేయాల్సిందే. కాబట్టి ఆ కుక్కును బయటికి రాకముందే మనం మార్కెట్కి తీసుకుపోతే వాళ్ళు బాయిల్ చేసే ముందు ఆ పురుగును తీసేసి దాన్ని వేడి నీళ్ళలో బాయిల్ చేస్తారు. అంటే పురుగును తీసేసిన తర్వాతనే బాయిల్ చేస్తారు వాళ్ళు. మీరు అక్కడ పట్టు పరిశ్రమ ఏది, మన మార్కెట్ వాళ్ళు, అంటే ఇక్కడ పట్టు పరిశ్రమలో పట్టు సాగు విధానం పెంపొందించేందుకు గాను ఈ పురుగును తీసేసిన తర్వాత ఏ విధంగా బాయిల్ చేస్తారు? ముఖ్యంగా అక్కడ వాళ్ళు వేడి నీళ్ళల్లో చేస్తారు. వేడి నీళ్ళల్లో మనం మార్కెట్ తీసుకుపోయిన తర్వాత దాని నాణ్యత చూస్తారు. చూసి దాన్ని కట్ చేసి పురుగును తీసి ఈ కుక్కును వేడి నీళ్ళలో వేస్తే దానికి కుక్కును వచ్చేసి కిలోమీటర్ దారం వస్తుంది. ఒక కుక్కును వచ్చేసి దాన్ని వేడి నీళ్ళలో వేసి వాళ్ళు మిషన్ వేసి దారం తీస్తారు. మరి ఈ విధంగా మీరు ఒక ఎకరం సాగు చేస్తా ఉన్నారు. ఎకరం సాగు చేసేటువంటి విధానంలో మీరు కనుక గమనించినట్లయితే ఎంతవరకు లాభాన్ని ఆర్జించవచ్చు అంటారు? ఇది వచ్చేసి లేబర్ ఖర్చు చాలా తక్కువ ఉంటుంది ఇందులో. మరి ఇంతవరకు మీరు మల్బరీ సాగు విధానం, పట్టు పురుగుల పెంపకం అనేటువంటి విషయాలను గురించి, ఏ విధంగా ఎక్కువ దిగుబడి ఆర్జించవచ్చు అనేటువంటి దాని గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు. నమస్కారం. వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో అనుభవాలు తెలియజేశారు వరంగల్ జిల్లా దుగ్గండి మండలం మైసంపల్లి గ్రామ రైతు ఈ వేణుగారు. వీరిని మనకు పరిచయం చేసిన వారు శ్రీ మోట చిరంజీవి. ఇప్పుడు మరో రైతు అనుభవాలు విందాం, వేసవిలో పుచ్చ పంట సాగు గురించి. వీరు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారకపేట గ్రామ రైతు కె వీరన్న గారు. వీరిని మనకు పరిచయం చేస్తున్నవారు శ్రీ మోత చిరంజీవి.
2: మనము నల్లబెల్లి మండలం నారకపేట గ్రామంలో ఉన్నాం. గత 20 సంవత్సరాల నుండి వ్యవసాయంలో అనేక పంటలు పండిస్తూ వివిధ రకాల పండ్ల తోటలు, కూరగాయల తోటలు పెంచుతూ అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి కుడతాల వీరన్న గారు ఉన్నారు. ప్రస్తుతానికి పుచ్చకాయ తోటలో మెలకువలు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా చేపట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి మనకు తెలియపరచడానికి గాను మన ముందున్నారు. నమస్కారం అండి వీరన్న గారు.
3: నమస్కారం.
2: అయితే ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ పుచ్చతోట సాగులో, పుచ్చతోట వేసే ముందు ఈ దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంట?
3: దుక్కి మంచిగా 3-4 సార్లు దున్నుకోవాలి. దున్నిన తర్వాత బోద కొట్టి పెట్టాలి.
2: అంటే ఇప్పుడు ఈ దున్నడంలో ముందు కల్టివేటర్ కొడతారా లేకపోతే ఇట్ల నాగలతోనే దున్నడం ఏమన్నా చేస్తారు?
3: ట్రాక్టర్లే మొత్తం ఇప్పటి వరకు కల్టివేటర్ కొట్టేసి రోటివేటర్ కొట్టి బోయలేస్తాం. మేమైతే మల్చింగ్ విధానంలో చేస్తున్నాం చాలా సాగు.
2: అంటే ఇక్కడ బోయలు కొట్టే విధానంలో ఇప్పుడు మీరు కల్టివేటర్ కొట్టి రోటివేటర్ కొట్టిన తర్వాత బోయలు కొట్టేటప్పుడు ఎన్ని ఫీట్లకు ఒక బోయ లెక్క కొట్టడం అటువంటి జరుగుతుంది?
3: మా దగ్గర బోయలు వేసే మిషన్ ఉంది, మేము 70 మిల్లీమీటర్ తీసుకున్నాం. దాంతో మిషన్ తోనే బోద వేసి బోదకు మల్చింగ్ పేపర్ వేసి మల్చింగ్ పేపర్ గోలేసి డ్రిప్ పద్ధతిలోనే పెడుతున్నాం మేము.
2: అంటే ఇక్కడ మీరు పుచ్చకాయ సాగు విధానంలో భూమిని ముందుగా చదును చేసుకునే ముందు, ఈ మల్చింగ్ పేపర్ వేసే కంటే ముందు భూమి యొక్క సారం పెరగడానికి గాను ఏమన్నా సేంద్రియ ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ వేయడం అనేటువంటి జరుగుతుందా?
3: మాకు వెళ్ళినప్పుడంటే ప్రతి సంవత్సరం 2 ఎకరాలు సరిపోని పోతాం, ప్రతి సంవత్సరం పోతూనే ఉంటాం. తర్వాత మళ్ళీ బెడ్ కొట్టిన తర్వాత కూడా సూపర్ ఫాస్ఫేట్ చల్లుకొని బెడ్ వేస్తాం.
2: అంటే ఇప్పుడు బెడ్లు వేసేటప్పుడు సూపర్ ఫాస్ఫేట్ అన్నారు కదా, సూపర్ ఫాస్ఫేట్ లో మీరు ఎంత మోతాదులో నేలకు వేయడం అనేటువంటి జరుగుతుంది?
3: 3-4 బస్తాలు సూపర్ ఫాస్ఫేట్, 2-3 బస్తాలు యాప్ పిండి కలిపి సల్లే

0: బోయ కొడతాం. బెడ్ కట్టిన తర్వాత మల్చింగ్ వేసేసి రంధ్రాలు చేసి గింజలు పెడతాం.
1: అంటే ఈ బోయ కొట్టేటప్పుడు ఈ కలిపేటప్పుడు ఎడ్ల నాగలతోనే ఏమైనా దున్నుతారా లేకపోతే ట్రాక్టర్తోనే కొట్టడం జరుగుతుందా?
0: ట్రాక్టర్తోటే దున్నడం, ట్రాక్టర్తోటే బోదేయడం, మల్చింగ్ వేసేసి మొక్క పెట్టడం.
1: అంటే ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఈ బోయలు కొట్టేటప్పుడు వేప పిండి సూపర్ ఫాస్ఫేట్ కాకుండా ఇతర ఏమన్నా ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ వాడడం జరుగుతుందంటారా?
0: ఆల్రెడీ మళ్ళీ తర్వాత పెట్టిన తర్వాత రసాయన ఎరువులు మళ్ళీ డ్రిప్ ద్వారా పంపిస్తాం. ఫస్టే సూపర్ ఫాస్ఫేట్ ఇస్తాం, తర్వాత మళ్ళీ మొక్క వచ్చిన తర్వాత మళ్ళీ 3x19 మళ్ళీ 14x035 ఇవి డ్రిప్లో పోసుకుంటూ దాని అవసరాన్ని బట్టి ఇస్తూ ఉంటాం.
1: ఇప్పుడు ఒక్కొక్క బోయ కొడతారు కదా, ఒక్కొక్క బోయ కొట్టేటప్పుడు అది ఫీట్ ఉంటుందా, ఫీట్నర్ ఉంటుందా, 2.5 ఫీట్ల? ఇక్కడ మనం ఇప్పుడు మీరు మల్చింగ్ విధానంలో అక్కడికిక్కడి బల్సీలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేలలో ఒక్కొక్క బోయకు ఎంత గ్యాప్ ఉండాలి?
0: ఒక్కొక్క బోయకు మధ్యలో 2 ఫీట్లు ఉంటుంది, బోయ 2.5 ఫీట్లు ఉంటుంది. అంటే 2 బోయల మధ్యలో 5 ఫీట్లు ఉంటుంది.
1: అంటే 2 బోయల మధ్యలో 5 ఫీట్లు ఉంటుంది. ఈ మధ్యలో మీరు నడవడానికి గాను మాత్రమే వాడుకుంటారు. ఒకవేళ ఈ ఏమన్నా గడ్డి ఇట్లా పడేటువంటి అవకాశాలు ఉంటాయి.
0: తర్వాత 2 బోయల మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది, అందులో గడ్డి వచ్చినప్పుడు గడ్డి మందు కొట్టేస్తాం, అంతే. ఇక కలుపు తీసులు ఏముండదు.
1: అంటే ఇప్పుడు పుచ్చకాయ సాగు విధానంలో ముఖ్యంగా కనుక చూసినట్లయితే పుచ్చకాయ అనేటువంటిది ఎక్కువ ఇప్పుడు మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తీవ్రత దృష్ట్యా ఈ పుచ్చకాయ సాగు విధానంలో మీరు మొక్కలను ఏ విధంగా నాటుతారు ఈ వేసవి కాలంలో? దాని యొక్క దృష్టిని ఉంచుకొని
0: బెడ్ కొట్టి బెడ్ మీదనే మల్చింగ్ పేపర్ రంధ్రాలు చేసి రంధ్రానికి ఒక గింజ పెట్టుకుంటూ పోతాం, మొలుస్తుంది. అవసరాన్ని బట్టి వాతావరణం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ పెట్టుకుంటూ పోతాం.
1: అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క మొక్కను నాటుతారు కదా రంధ్రాలు చేసి, ఎంతెంత దూరంలో ఒక్కొక్క మొక్కను నాటడం అనేటువంటిది జరుగుతుంది?
0: ఒక్కొక్క మొక్కకు ఫీట్ ఉంటుంది, ఆ బెడ్ మీద 2 సార్లు వస్తాయి, 5 ఫీట్ల వల్ల 2 సార్లు ఉంటాయి. మొక్కకు మొక్క మధ్యలో ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది.
1: అంటే ఇప్పుడు మీరు ఫీట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు తీగ బారడానికి గాను లేదా ఈ పుచ్చకాయ ఎదగడానికి గాను ఏ విధమైనటువంటి ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా పోళ్లు బాతున్నాయి, అంటే మీదికి ఎక్కిస్తారా కిందనే బారుతుందా చెట్లు?
0: ఆల్రెడీ పోలేదు బీర కోసం కాబట్టి దానికి కిందనే పారుతుంది, పైకి ఎక్కడ ఏముండదు, కిందనే పారుతా ఉంటాయి.
1: అంటే ఇప్పుడు కింద పారేటువంటి క్రమంలో ఫీట్కు పుచ్చకాయ ఎదగడానికి గాను మొక్కకు సరిపోతుంది అంటారా, ఇంకా ఎక్కువ దూరం వెళ్తుందా?
0: ఫీట్కు ఒకటి పెడతాం కానీ ఏమైనా ఒకటి పోతాయి కదా, 100% మొలవే కదా, 78% మొలుతాయి, అవి ఆడికే సెట్ అయితే సరిపోతుంది.
1: అంటే ఇప్పుడు పుచ్చ సాగు విధానంలో మీరు మొక్కలు అంటే విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు ఏ విధంగా అందిస్తారు, ఎన్ని రోజులకు మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుంది?
0: ప్రతిది రోజు తప్పించే రోజు మొలక మొలిసే వరకు ఇస్తాం. మొలక మొలిసిన తర్వాత 4 ఆకులు వచ్చే వరకు 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఇస్తాం. ఇక మొలక వచ్చిన 4 ఆకుల తర్వాత ఒక 15 రోజులు 3 రోజులు 4 రోజులకు ఒకసారి ఇస్తాం. తర్వాత చిన్న పిందె 1 హాఫ్ కేజీ పిందె సైజ్ వస్తుంది కదా, అప్పుడు డైలీ ఇస్తాం.
1: అంటే ఇప్పుడు మన మొక్క నాటిన తర్వాత నీళ్లు కట్టేటువంటి క్రమంలో మనకు పుచ్చ తోటలో ఎటువంటి రసాయనాలను వాటిని ఎదగడానికి కానీ ఎక్కువగా ఇస్తారు?
0: 3x19 ఇస్తున్నాం, తర్వాత పొటాష్ ఎక్కువ ఇస్తాం, మెయిన్ పొటాష్.
1: ఇప్పుడు మీరు ఇక్కడ డ్రిప్ పైప్లను కూడా మల్చింగ్ విధానంలో వాడుతూ ఉన్నారు, ఈ డ్రిప్ వాడేటప్పుడు మీరు ఏమైనా ఎరువులు యూరియా డిఏపి లాంటివి కరిగి ఇచ్చినటువంటి ఎరువులను కూడా ఈ డ్రిప్ ద్వారా పంపించేటువంటి అవకాశాలు ఉంటాయి? అంటే ఇలాంటి ఎరువులు ఎన్ని మీరు డ్రిప్ ద్వారా పంపిస్తారు, మొత్తం పంటలు అయిపోయే వరకు అంటే పూర్తి అయ్యే వరకు ఎన్నిసార్లు ఈ మందులను ఇస్తారు? ఈ యూరియా డిఏపి కాకుండా జింక్ ఇలాంటి ఏమన్నా ఇస్తారా?
0: మామూలుగా ఒక పంట కాలం మొత్తం మీద ఒక 50 కిలోల యూరియా ఇచ్చినాం, 3x19 ఒక 25 కేజీలు, పొటాష్ ఒక 100 కేజీలు, పొటాష్ ఎక్కువ ఇస్తాం మేము.
1: అంటే ఇప్పుడు పుచ్చకాయ సాగు విధానంలో ఇప్పుడు ఈ పుచ్చలో రకరకాల పుచ్చకాయ సాగు విధానం అనేటువంటిది ఉన్నది, మీరు ఈ పుచ్చకాయ సాగు విధానంలో ఎటువంటి పుచ్చ రకాలను మీరు పెట్టడం జరుగుతుంది, దాని యొక్క పంట కాలం ఎంత, ఎన్ని నెలల పంట?
0: మేము పెట్టింది కిరణ్ వెరైటీ, 60 నుంచి 70 రోజులకు పంటకాలం పంట చేతికి వస్తుంది.
1: 60 నుంచి 70 రోజులు. కొన్ని కాయలు చిన్నగా ఉంటాయి, కొన్ని కాయలు పెద్దగా ఉంటాయి, ఈ కాయ సైజు పెరగడానికి గాను ఎటువంటి చర్యలు చేపట్టాలి ఈ పుచ్చకాయ సాగు విధానంలో?
0: కాయ సైజు పెరగాలంటే న్యూట్రియన్స్ ఎక్కువ ఇవ్వాలి. న్యూట్రియన్స్ అంటే మేము ఐపీఎం వాళ్ళది సఫలా సేవ అని ఉంటుంది, అది ఒక 2 సార్లు స్ప్రే చేస్తాం, కాయ సైజు బాగా వస్తుంది. తర్వాత రేటు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, తర్వాత ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వీలు ఉంటుంది. మన చేను కూడా మార్కెట్ డౌన్ ఉంది అనుకో, 10 రోజులు ఆగినా చేను ఉంటుంది, ఏం కాదు. అదే వేరే రకాలు అయితే అది తెంపే టైంలో తెంపకపోతే తొందర అంతా కూలిపోతుంది.
1: ఇప్పుడు మనకు మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులలో ఈ పూత కాసేటువంటి అవకాశం ఉందంట?
0: 20 నుంచి 25-30 రోజులలో మొత్తం పూత పిందిస్తుంది, 40 రోజులలో 1/2 కేజీ 1/2 కేజీ సైజ్ అవుతుంది, 60 నుంచి 70 రోజుల పక్క పనికి వస్తుంది. ఆడపూలు ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ రావడానికి పనిచేస్తుంది. తర్వాత ఇక పచ్చ పురుగు అవి వచ్చినప్పుడు అడిగి ట్రేసరి కొట్టుకుంటాం, డెలిగేట్ కొట్టుకుంటాం, అంతేగా వేరే చిన్న చిన్న మందులు కొట్టాం ఇక మేము.
1: అంటే ఇప్పుడు ఈ ఎక్కువ పూత రావడానికి ఈ బోరాన్ను ఎన్నిసార్లు మీరు స్ప్రే చేస్తారు ఒక పంట కాలంలో?
0: 2 సార్లు

0: మరి నాలుగు ఆకుల దశలో ఒకసారి, పూత పిండే దశలో ఒకసారి, కాయలు వంకర పోకుండా ఉండడం కోసం రెండోసారి ఫ్రెష్ స్ప్రే చేస్తాం.
1: అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేయడం జరుగుతుంది?
0: ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులకి మళ్ళీ చేస్తే సరిపోతుంది.
1: అంటే ముఖ్యంగా కనుక చూసినట్లయితే పుచ్చకాయ సాగు విధానంలో మనం కనుక చూసినట్లయితే ఈ పంట ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పండిస్తా ఉన్నారు? పుచ్చ సాగు
0: 15 నుంచి పండిస్తాం.
1: అంటే ఇప్పుడు ఈ కాత దశలో పిందే దశ నుంచి వెళ్ళి ఎక్కువ కాపాడుకోవాలి అని అంటారు, పిందే దశ నుండి కాయ కాసే వరకు ఎటువంటి రసాయన ఎరువులు వాడాలి, నీళ్ల వాడకం కూడా ఎక్కువగా ఉండాలి అని అంటారు, అది ఏంటిది అసలు?
0: పిందే పావు కేజీ సైజు పిందే వచ్చినప్పుడు ప్రతిరోజు నీళ్ళు వేయాలి, ఇస్తేనే కాయ సైజ్ వస్తుంది. నీళ్లు తక్కువ వేసినాం అనుకో చెట్టు వల్లిందంటే సైజ్ తక్కువ అయిపోతుంది, తొందరగా కాయ పండుతుంది. నీళ్లు ఎప్పటికీ పెట్టుకుంటా పోతే సైజ్ పెద్ద వస్తుంది బాగా.
1: పిందే నుంచి కాయ వరకు ఎదిగే క్రమంలో ఎటువంటి రసాయనాలు వాడాలంటారు?
0: మేమైతే ట్రేసరే కొడతాం, వేరే మందులు ఏం కొట్టాము. ఇక పూతకు పిందెకు కాయ సైజ్ రావడానికి కాయ వంకర పోకుండా అన్ని రకాలుగా పనిచేస్తుంది, ఎక్కువ పనిచేస్తుంది. మామూలు కెమికల్స్ అయితే తొందరగా ఒకటి రెండు రోజులు పనిచేస్తాయి, అది సరిపోద్ది దానికి. కాబట్టి ఎక్కువ రోజులు మన్నిగా ఉండడానికి కోసమే ట్రేసరే కొడతాం. రెండుసార్లు ట్రేసర్ కొట్టిందంటే ఇక పంట అయిపోయినట్టే.
1: అంటే ఇక ముఖ్యంగా మనకు ఈ నీళ్ళ తడి, ఈ పిందె నుంచి కాయ వరకు నీటి తడి అనేది ఈ వేసవి కాలంలో ఎక్కువగా నీళ్ళ తడి ఇవ్వాలి అని అంటారు, ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటారు?
0: కాబట్టి రోజు ఒక గంట నుంచి గంటన్నర రోజు ప్రతిరోజు.
1: ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పుచ్చ సాగు చేస్తున్నారు?
0: మేము ఒక 4 ఎకరాల దాకా చేస్తున్నాం.
1: 4 ఎకరాల విస్తీర్ణంలో పంటను ఏ విధంగా ఎదగడానికి ఎటువంటి చర్యలు చేపడతా ఉన్నారు? 4 ఎకరాలలో ఇప్పుడు మీకు తెంపడానికి కానీ మందులు కొట్టడానికి కానీ ఏదైనా చేయాలన్నప్పుడు లేబర్ అవసరం ఉంటుంది, దీనికి లేబర్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మీరు మల్చింగ్ విధానం వాడుతున్నారు కాబట్టి.
0: లేబర్ పెద్దగా అవసరం లేదు, ఇక గడ్డి రాదు. ఒకసారి మొదల గడ్డ అని ఒకటి రెండు పోసలు ఉంటే తీసేస్తాం అంతే, ఇక గడ్డి అనేది లేదు. మళ్ళీ తెంపినప్పుడే మనుషులు, తెంపినప్పుడు కూడా 4 మనుషులు అయితే తెంపుడు అయిపోతాయి, బండిలో ఓడిపోతే లోడ్ చేస్తాం అయిపోతుంది.
1: అంటే ఇప్పుడు ఇది ఎదిగే క్రమంలో ముఖ్యంగా ఇందే తొలచు పురుగులు లేదా పువ్వు తొలచు లేదా మొగ్గ తొలచు పురుగులు అనేటువంటి వస్తాయి. తర్వాత ఎక్కువగా ఈ ఆకు తినేటువంటి పచ్చ పురుగు కూడా ఎక్కువగా ఆశించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి మూడు ఎక్కువగా కనబడతాయి పుచ్చకాయలు. ఈ మూడు నియంత్రించడానికి గాను ఎటువంటి మందులు వాడతారు? ముఖ్యంగా మనకు పుచ్చ పెరిగేటువంటి క్రమంలో ఆకును తినేటువంటి పచ్చ పురుగు ఆశించినప్పుడు ఎటువంటి మందులు వేసుకోవాలి?
0: పచ్చ పురుగు ఆశించినప్పుడు ట్రేసరే, వేరే మందే దానికి పనిచేయదు. ఇక ఈ మామూలుగా ఫ్రైడ్ కలిపి కొట్టుకుంటే సరిపోతుంది, తెల్లదమ పచ్చదమ రెండు నివారణ అయిపోతాయి. ఇక మిగతా అన్ని రకాల పురుగు ట్రేసర్ తోటే కవర్ అవుతాయి.
1: కాయ తొలచు పురుగు కానీ లేదా మొగ్గ తొలచు పురుగు కానీ అన్నిటికీ ట్రేసరే కొడతారు. అంటే ఇక్కడ ఈ కాయ ఎదిగేటువంటి క్రమంలో మీరు కాయ తెంపాలి అనేటువంటిది మీకు ఏ విధంగా తెలుస్తుంది, ఏ విధంగా ఈ కాయను తెంపడం జరుగుతుంది?
0: కాయ దగ్గర ఒక రింగు లెక్క ఉంటుంది, ఆ రింగు మారుతుందంటే మనం కాయ అయినట్టు లెక్క. కాయ అయింది అనుకున్నప్పుడు వాటర్ కొంచెం తక్కువ చేస్తాం, తక్కువ చేసి ఒక 4 రోజులు 5 రోజులు ఆపేసి తెంపేస్తాం.
1: ఈ లోపల ఉన్నటువంటి కాయలో బాగా రెడ్గా కనబడడానికి గాను ఏమైనా ఎరువులు కానీ మందులు కానీ వాడతారా, లేకపోతే వాటర్ ఎక్కువ పెడతారా, దీనికి ఏంటిది కారణం?
0: వాటర్ ఎక్కువ పెడతాం పొటాషియర్ అందించి వాటర్ ఎక్కువ పెడితే రెడ్ కలర్ వచ్చేస్తుంది. పక్వానికి రాగానే వాటర్ తక్కువ చేసి 4 రోజులు ఆపితే కంప్లీట్గా పండు అవుతుంది, తెంపేస్తాం.
1: అంటే మనకు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పుచ్చ సాగు విధానం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు అని అంటున్నారు మనకు కుడతాల వీరన్న గారు. నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: నమస్తే.
2: వేసవిలో పుచ్చపంట సాగులో అనుభవాలు తెలియజేశారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామ రైతు కే వీరన్న గారు. వీరిని మనకు పరిచయం చేసిన వారు శ్రీ మోతే చిరంజీవి. ఇక ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం సమాప్తం.

తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధాన

ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమ్రం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పిఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్ని ఇస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ నాలుగో లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పిఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పిఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పిఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీమ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పిఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమ్రం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం.

0: ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: దసరా చిత్రం కోసం రామ్ మిరియాల ఢీ పాడిన పాట విందాం. సంగీతం సంతోష్ నారాయణ్, సాహిత్యం కాసర్ల శ్యామ్. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

శ్రోతలు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఇప్పుడు వినండి మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం.

మనోరంజని కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట విక్కీదాదా చిత్రం నుండి. ఈ పాటను వాట్సప్ ద్వారా కోరుతున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్, ఉదయ్, లక్ష్మీనారాయణ, శేఖర్. వినండి మీ అందరి కోసం విక్కీదాదా చిత్రం నుండి మీరు అడిగిన ఈ పాట. ఈ పాట రచన వేటూరి, సంగీతం రాజకోటి, గానం మనో ఎస్ జానకి.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట జెంటిల్మెన్ చిత్రం నుండి. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో స్వర్ణలత, సాహుల్ అమీద్ పాడిన పాట. గీత రచన రాజశ్రీ. ఈ పాటను మా కోసం వినిపించండి అని ఉత్తరం ద్వారా కోరుతున్నారు. వీరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి. ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వినండి మీకోసం ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన వేటూరి రచన, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వాట్సప్ ద్వారా కోరుతున్నారు సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంతు బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వినండి మీరు కోరిన ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మా కలవరం అనే పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మువ్వా గోపాలుడు చిత్రం నుండి. ఈ పాటను కోరుతున్నారు వాట్సాప్ ద్వారా. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, సంపత్, మానస, వినండి మీ అందరి కోసం ఈ పాట. ఈ పాట రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్, ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అడవి దొంగ చిత్రం నుండి. ఈ పాటను కోరుతున్నారు ఉత్తరం ద్వారా. నల్గొండ నుండి మంజుల, ఈశ్వరయ్య, లేఖన, లక్ష్మి, పూజ, సౌజన్య, కళావతి, ఆండాళ్ళు, నాగలక్ష్మి, జ్యోతి, గీత, సునీత. వినండి మీ అందరి కోసం అడవి దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి రచన, సంగీతం చక్రవర్తి.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట దొంగ మొగుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరుతున్నారు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి మంగమ్మ. వినండి, మీకోసం ఈ పాట.

ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అని కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి గజ్జల ఉపేందర్, రాజేశ్వరి, మోనిక, విద్య, జాన్విక ఇంకా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. వినండి, మీ అందరి కోసం దొంగమొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం చక్రవర్తి.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట సీతారామ కళ్యాణం చిత్రం నుండి. ఈ పాటను ఉత్తరం ద్వారా కోరుతున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ. వినండి, మీకోసం సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, ఆత్రేయ రచన, సంగీతం కెవి మహాదేవన్.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
2: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
2: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?

0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 8:38. ఈ సమయంలో మీరు వింటున్నారు మనోరంజని. శ్రోతలు లేఖలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు వినబోయే పాట భీష్మ చిత్రం నుండి కే జమునారాణి పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం రాజేశ్వరరావు. ఈ పాటను ఉత్తరం ద్వారా కోరుకుంటున్నారు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, అజయ్ కుమార్, రేవంత్ రెడ్డి. వినండి మీ అందరి కోసం భీష్మ చిత్రం నుండి ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట బాలమిత్రుల కథా చిత్రం నుండి పి సుశీల ఎస్ జానకి పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం. ఈ పాటను మా కోసం వినిపించండి అని వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరుపోతుల బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. వినండి మీ అందరి కోసం ఈ పాట.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను మా కోసం వినిపించండి అని వాట్సాప్ ద్వారా కోరుతున్నారు

మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట కల్పనా చిత్రం నుండి పి సుశీల జి ఆనంద్ పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరు ఈ ఉత్తరాన్ని కొత్తగూడెం నుంచి రాస్తున్నారు. వినండి మీకోసం.

0: కీలక రంగాలు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: మనోరంజని కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట తూర్పు పడమర చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను మా కోసం వినిపించండి అని ఉత్తరం ద్వారా కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, చారకొండ, ఏలే అంగయ్య. వినండి, మీ అందరి కోసం తూర్పు పడమర చిత్రం నుండి మీరు

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. అయితే చాలామంది శ్రోతలు మనోరంజనలో తమకు నచ్చిన పాటను కోరుతూనే ఉన్నారు. సమయాభావం వల్ల మేము ఆ పాటను మీకోసం వేయలేకపోతున్నాము. అయితే కొంతమంది శ్రోతలు అడుగుతున్నారు, ఉత్తరాల ద్వారా మనోరంజనిని ఎలా చేరుకోవాలి అని. చిరునామా చెప్తున్నాము, మరొకసారి రాసుకోండి. మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, వరంగల్. మరొకసారి మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, వరంగల్. ఈ అడ్రస్ ద్వారా మనోరంజనికి ఉత్తరం ద్వారా చేరుకోవచ్చు. అలాగే వాట్సప్ ద్వారా అయితే 7382922899 ఫోన్ నంబర్. మరొకసారి 7382922899 అనే ఫోన్ నంబర్ ద్వారా మనోరంజనికి వాట్సప్ ద్వారా మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి మధుర గీతాలు కార్యక్రమంలో. ముందుగా వినబోయే పాట తిరుగుబోతూ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం జేవి రాఘవులు.

మీరు విన్న ఆ పాట ఇల్లు ఇల్లాలు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర రచన, సంగీతం కేవి మహాదేవన్. మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట గుప్పెడు మనసు చిత్రం నుండి, ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

ఇలవేల్పు చిత్రం నుండి పి లీలా పి సుశీల రఘునాథ్ పాడిన పాట, గీత రచన వడ్డాడి, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట కలిసి ఉంటే కలదు సుఖం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన కొసరాజు రచన, సంగీతం మాస్టర్ వేణు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మధుర గీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మూగ మనసులు చిత్రం నుండి పి సుశీల ఘంటసాల పాడిన పాట. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:10 కావస్తుంది. మరికాసేపట్లో వింటారు 12 సంవత్సరాల పరిపాలన గురించి ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.